ఆకాశములయందు రక్తి తొలగే బాధ్యతలు లేని స్వాతంత్ర పరత హెచ్చే పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టీ

0: in this land of Bharata, the sacred relationship between the teacher and the taught has become extinct. Truth and affluence and discipline, which are essential, have become somewhat thin and scarce. Devotion and confidence in oneself, which should have been the primary ideas in which we should revel, have disappeared. Moreover, desires and wishes, which are devoid of accepting responsibility, have flourished very much. In this great sacred land, what is it that is beautiful? And that is forbearance. Moreover, of all our determinations and meditations, the one that gives us the truth and respect for truth is the only meditation and the tapas in which we should be interested. Further, in this country, of all pleasant feelings with which we are familiar, the greatest one is the respect for the mother. And something is in our culture by which we regard self-respect as greater than even our life. In such a country, alas, today, the morals and the traditions and attitudes of the foreign countries have come to be adopted by us, blinding ourselves to our own traditions. Not only in appearance and in dress and in the so-called freedom of the foreigners' notions, we have got completely immersed. Alas, what shall I say to you, children of Bharata? Like the elephant which does not know its own strength, you do not seem to realize the amount of strength which you have had in your own traditions.
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పవిత్రమైనటువంటి మన భారతదేశం నందు విశిష్టమైనటువంటి విద్యా సంస్కృతిని మనం అభివృద్ధిగా చెందుకునే నిమిత్తమై అనేక రకమైనటువంటి యొక్క మార్గములు అవలంబిస్తూ ఇందులో సత్య నిత్యం ఏమిటో అనేటువంటి విషయాన్ని మనము చక్కగా విచారణ చేసుకోలేనటువంటి పరిస్థితి అందుంటున్నాము.
0: Dear students, teachers and patrons of education, in this sacred country, with a desire to improve our own education, we have been devising many methods and many ways, but in so doing, we are unable to see what is truth, what is eternal and what is permanent in all that we do.
1: నాగలిని పట్టిన రైతు, యంత్రశాల యందు ఉన్నటువంటి కార్మికుడు, బజారునందున్నటువంటి వర్తకుడు, కవి, రవి ఒకరేమిటి? ఈ జగత్తునందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ విశ్వ పాఠశాల యందు విద్యార్థులే. అయితే తరగతులు వేరువేరుగా ఉంటున్నాయి.
0: The man who holds the plough for cultivating his land, the worker who works in a workshop, the tradesman who carries on his trade, the poet who writes poetry, why, every individual who is born in this world, he is a student in this wide university of the universe. However, the writer writes something and changes it. The artisan, he chisels some figures and he changes them. All these creations as well as alterations are simply coming out of their own effort.
1: ఈ జగత్తు ఏది కూడా వృథా అయినటువంటిది కాదు. అట్టి స్థితి ఎందు మానవుని యొక్క జీవితమును వృథా గడుపుకోవటము, ఇది కేవలము మన యొక్క కర్తవ్యానికి విరుద్ధమైనటువంటిది.
0: In this world, there is nothing which has no particular use. There is nothing which is useless. In that context, it is something extraordinary that man should make his own life useless.
1: మతములు కాని కులములు కాని మానవ కల్పితములు. అయితే ఒక్కొక్క పల్లె యందు రెండు రెండు పల్లెలుగా ఈనాడు మనం విభజిస్తున్నాము. ఒక్కొక్క పట్టణాన్ని రెండు రెండు పట్టణాలుగా మనం విభజిస్తున్నాము. పల్లెలు యందు ధనవంతుల పల్లె, ధనహీనుల పల్లె. పట్టణములు కేవలం ఓల్డ్ టౌన్ న్యూ టౌన్ అనేటువంటి రీతిగా మనం వ్యవహరిస్తూ ఉంటున్నాం.
0: ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ కాస్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై మ్యాన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ది డివిజన్ ఇన్ ఐదర్ విలేజెస్ ఆర్ ఇన్ టౌన్స్. In a village, there are two parts. One, the village that belongs to the rich. The other, the village that belongs to the poor. In a town, there are two parts. The old town and the new town. These differences are being created by us.
1: Aithe andariki kudanu aanandam ee lakshyam annatvantidi maatram marchipothunnaru. Ee aanandam anetvantidi lakshyam anetvanti samayam nandu ee aanandamu satyamu tyagamu ee moodu kudanu కేవలము దైవము యొక్క ధనాగారములు.
0: బట్ ఇన్ దిస్ వెల్టర్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్, ట్రూత్ అండ్ సాక్రిఫైస్, దిస్ ఈస్ ది వెల్త్ ఇన్ ది ట్రెజరీ ఆఫ్ గాడ్.
1: అయితే ఈ యొక్క ఆనందమును మనం అనుభవించుకునేటువంటి నిమిత్తమై మానవునికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నటువంటి సమయం నుండి ఇట్టి ఆనందము కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ రియల్లీ టు ఎంజాయ్ దిస్ హ్యాపీనెస్, టు ఎంజాయ్ దిస్ బ్లిస్, యూ కెన్ డూ సో ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ది రిలేషన్షిప్ దట్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
1: అయితే ఆనందం అంటే ఏమిటి అనగా దుఃఖం లేకుండా ఉండటమే ఆనందం. అయితే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి మానవునికి ప్రధానమైనటువంటి ఒక యుక్తి. ఇలాంటి యుక్తి మనకు ఏ రీతిగా లభిస్తుంది అనేటువంటి దాన్ని మనం విచారణ చేయాలి.
0: We ask ourselves, what is the meaning of happiness or bliss? We get the answer that the absence of sorrow is the same as happiness or bliss. So we have to ask ourselves, what is the method, what is the process by which we can get rid of sorrow and we can acquire happiness or bliss?
1: నక్షత్రమునకు నక్షత్రమునకు మధ్యలో, గ్రహమునకు గ్రహమునకు మధ్యలో వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుంటాది.
0: బిట్వీన్ వన్ స్టార్ అండ్ అనదర్ ఇన్ ది స్పేస్, బిట్వీన్ వన్ ప్లానెట్ అండ్ అనదర్ ఇన్ ది స్పేస్, దేర్ ఈస్ షైనింగ్ లైట్.
1: అదే విధముగానే మానవునికి సుఖ దుఃఖములకు మధ్య లోపల ఆనందం అనేటువంటిది ప్రసరించక తప్పదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ బిట్వీన్ సారో అండ్ హ్యాపీనెస్ for a man there should be bliss shining between these two.
1: Manavattamlo unnatundi visishtanni manam gurtincheetundi prayatnam lopala konni rakamulainatundi antarathanni kuda manam vicharana salpali.
0: Before we come to recognize the duty that is in man's life, we should make an inquiry and find out the inner meaning of some of the words which we use.
1: Manavudu tananu taanu preminchukuneetundi nimittamai cheseetundi prayatnamulu yendu ఇతరులను ప్రేమించక తప్పదు.
0: ఇన్ ఆల్ దట్ మ్యాన్ డస్ విత్ ఎ వ్యూ టు లవ్ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు ఇగ్నోర్ డూయింగ్ సచ్ థింగ్స్ బై విచ్ హీ హ్యాస్ టు లవ్ అదర్స్ యాజ్ వెల్.
1: ఇతరులను మనం ప్రేమించక మనపైన మనకు ప్రేమ ఏనాటికి కూడా అభివృద్ధి కాంచదు.
0: Without you are cultivating love to others, you can never cultivate love to yourself.
1: దుఃఖమునకు ఫలితము దుఃఖమే, హింసకు ఫలితము హింసనే. అదే విధముగానే యుద్ధ విజయమునకు ఫలితము మరొక యుద్ధమే దీనికి కారణం.
0: సారో ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ సారో. సిమిలర్లీ హర్ట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ డూయింగ్ హర్ట్. ఇన్ ది సేమ్ మేనర్ టు ఎ వార్ ది రిజల్ట్ విల్ బి అనదర్ వార్.
1: కనుకనే మానవుని యొక్క ఆనందమునకు మరొకరి ఆనందమే ఈ యొక్క మానవునికి ఆనందాన్ని అందించడానికి వీలవుతుంది. కనుకనే పరులను ప్రేమించినప్పుడే మన యొక్క ప్రేమ స్పష్టంగా గోచరమవుతుంది. పరులను మానవులుగా మనం విశ్వసించినప్పుడే మన యొక్క మానవత్వం కూడా మనకు చక్కగా స్పష్టంగా గోచరమవుతుంది. కనుకనే పరుల యొక్క సుఖము, పరుల యొక్క ఆనందము, పరుల యొక్క సౌభాగ్యము సంతోషమే మన యొక్క సుఖ సంతోష సౌభాగ్యములుగా మనం విశ్వసించడానికి ప్రప్రథమంలో మనం పూనుకోవాలి.
0: ఇన్ దిస్ మేనర్ ది హ్యాపీనెస్ దట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ గివ్ టు అదర్స్ విల్ రిజల్ట్ యాజ్ అన్ ఎండ్ ఇన్ హ్యాపీనెస్ ఫర్ యువర్ సెల్ఫ్. Man must realize that it is not possible for him to get anything without starting it in the humanity around him. So you must accept that happiness, pleasure of the humanity around you and of the people around you will lead to your own happiness in due course.
1: జీవితములో మరణం ఉన్నది. ప్రేమలో దుఃఖమున్నది, పగటిలో రాత్రి ఉన్నది. అయితే ఇట్టి రెండింటికి భేదములు, విరుద్ధమైనటువంటి భావములు మనం కల్పన లేక సృష్టి యొక్క నైజమా అని మనం చక్కగా విచారణ చేసినప్పుడు, ఏ ఏ యొక్క ప్రేమలు, ఏ విరుద్ధములు, ఏ యొక్క జనన మరణములు ఉన్నవో వాటికి అవియే విరుద్ధమైనటువంటి పరిణామాలు పొందుతూ ఉంటాయి. అది సృష్టి యొక్క
0: దేర్ ఇస్ డెత్ ఇంప్లాయిడ్ ఇన్ లైఫ్, దేర్ ఇస్ సారో ఇంప్లాయిడ్ ఇన్ ప్లెజర్, దేర్ ఇస్ నైట్ ఇంప్లాయిడ్ డ్యూరింగ్ ది డే. వి రిగార్డ్ లైఫ్ అండ్ డెత్, సారో అండ్ ప్లెజర్, నైట్ అండ్ డే యాజ్ ఇఫ్ దే ఆర్ టూ డిస్టింక్ట్ ఎంటిటీస్. నో, దే ఆర్ ది సేమ్. Those which look like opposite have to be asked and recognized by us as part and parcel of each other. In other words, one, the opposite, what it looks like the opposite, proceeds from the original itself.
1: Inumu chuchutaku nallaganu gattiganu untundadi kaani agnito manam pravesha pettinappudu adi erraganu metanu maaripothundadi kanukane ee nalladanamu ఈ యొక్క గట్టికి ఉన్నటువంటి విరుద్ధము ఎర్రదనము మెత్తదనము రావటంలో ఇది కేవలం పరిణామం ఎక్కడ ఉన్నదనగా మన యొక్క సంస్కారంలోనే ఈ పరిణామాలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: ఐరన్ ఇన్ ఇట్స్ నేటివ్ స్టేట్ లుక్స్ బ్లాక్ అండ్ హార్డ్, వెన్ యూ హీట్ ఇట్ సఫిషియెంట్లీ ఇట్ లుక్స్ రెడ్ అండ్ సాఫ్ట్. వేర్ హ్యాస్ దిస్ చేంజ్ కమ్ ఫ్రమ్? హౌ డస్ ది బ్లాక్ బికమ్ రెడ్? హౌ డస్ ది హార్డ్ బికమ్ సాఫ్ట్? We have to recognize that these changes from black to red or from hard to soft have come out of the change that we have introduced into this bit of iron.
1: Itti satyanni manam gurtinchukune enti nimittamai chakkani abhyasamulu, chakkani sannidhi sambandhamulu, pedala yokka anubhutulu kontha varaku manam anusarinchavalsinatvanti yokka prayatnamlo manam palgonali.
0: In order to realize this truth and understand this truth, we have to participate in good practices, we have to keep good company, we have also to accept good advice from elders.
1: Anadi kalam nundi mana Bharata desamu pavitramainatundi aadhyatmika rangam nandu guru shishyula yokka sampradayamu paramparanga kudanu konasagutu vastuntundadi.
0: From time immemorial, this sacred land of ours has been having some very good traditions and has also been noted and known for the teacher-student relationship that has been part of our sacred culture.
1: Vasishthula vanti guruvu Sri Ramachandrudu vanti shishyudu, Samdeepuni vanti guruvu Krishna Balaramulu vanti shishyulu, Guru Datta Govinda vanti guruvu Shankara Bhagavatpadula vanti shishyudu, ఇలాంటి పరీక్షత్ మహారాజు వంటి యొక్క శిష్యుడు, సుఖమహర్షి వంటి గురువు, ఇలాంటి గురు శిష్యుల సాంప్రదాయము అనాది కాలం నుంచి రావటం చేతనే పవిత్రమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఆనాటికి నేటికి ఏనాటికైనా కూడాను దేదీప్యమానంగా వెలుస్తూ వచ్చింది. కాని ఈనాడు అట్టి గురువులు అట్టి శిష్యులు ఏరి చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని మనము అభివృద్ధి పరుచుకుంటున్నాము.
0: And a disciple like Rama for him, a guru like Sandipa, and a disciple like the Krishna Bhagavan himself, a guru like the Datta Govinda, and a disciple like the Adi Shankara, a guru like the Sukha Maharshi, and a disciple like the Parikshit Maharaj. Such relationships have existed and have filled the past of our country, that the relationship between a teacher and a student has become a sacred part of our culture. Alas, today, where are gurus who can be compared anywhere to this list? Where are disciples who can be compared anywhere to this list? We have been dealing with our educational system by which we have destroyed this very sacred relationship between the teacher and the taught.
1: ఇట్టి గురు శిష్య సాంప్రదాయమును చక్కనైనటువంటి హృదయంతో మనం అందుకున్నప్పుడే, పరిశుద్ధమైనటువంటి భావంతో మనం దానిని స్వాగతం చేసినప్పుడే, నిర్మలమైనటువంటి చిత్తముతో దాన్ని విశ్వసించినప్పుడే మన జీవితమునకు సత్యమైన నిత్యమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వి యాక్సెప్ట్ హోల్ హార్టెడ్లీ దిస్ గురు శిష్య ఆర్ ది టీచర్ టాట్ traditions that have existed in this country and accept them with a pure heart and with a clean mind, then we will be able to get the best out of our tradition relating to this matter.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి మొట్టమొదట మన యొక్క తత్వాన్ని కూడాను మనం అర్థం చేసుకోక తప్పదు.
0: In order to realize or recognize the truth that is contained in these statements, it is essential that we should also understand our own attitudes and our own nature.
1: మానవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి భావము, నిద్రకు నిద్ర ఉన్నటువంటి యొక్క శక్తిని మధ్యలో మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి సమయం నుండి నరనారాయణులకు కాని మానవ మాధవులకు కాని జన జనార్దునికి కాని మధ్యన ఉన్నటువంటి యొక్క పవిత్రత కూడాను మనం కొంతవరకు గుర్తించుకోగలటానికి వీలవుతుంది.
0: If you want to understand this situation in the context of the relationship that exists between man and man, or what is the relationship between sleep, this is only possible when you are able to understand the relationship between man and God, whether it be as a Nara and Narayana or as a man and God.
1: Kanukani, ee naadu vidya vidhemanandu ఏ విధమైనటువంటి మార్పులు లేకపోయినప్పటికీ విద్య పేరుతో వికారమైనటువంటి భావములతో విజృంభించేటువంటి యొక్క వికార బుద్ధుల యొక్క లక్షణాలను తల్లిదండ్రులను కూడాను తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితికి తెప్పిస్తుండాలి.
0: టుడే ఇట్ రియల్లీ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ నో రిఫార్మ్స్ ఇన్ ది మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ వాట్ ఈస్ సాడ్ ఈస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వీ విష్ టు గివ్ టు అవర్ చిల్డ్రన్ దే ఆర్ అక్వైరింగ్ సచ్ క్వియర్ అండ్ అన్అక్సెప్టబుల్ హ్యాబిట్స్ అండ్ మోడ్స్ ఆఫ్ బిహేవియర్ దట్ దేర్ మదర్స్ అండ్ దేర్ ఫాదర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ దేర్ హెడ్ ఇన్ ది సోషల్ కండిషన్స్ అండ్ మూవ్ విత్ ఎనీ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఇందులో త్యాగము, సహనము, సత్యము ఈ యొక్క శీలము తత్వంతో కూడినటువంటి యొక్క భావములతో చేరినప్పుడే ఈ యొక్క విద్యకు కూడాను చక్కని విలువ కూడాను అందుకోవటానికి వీలవుతుంది. కానీ ఈ త్యాగ, ప్రేమ, సత్య, సత్శీలముల యొక్క భావములను గుర్తించుకోలేనటువంటి విద్యార్థులకు విద్య విలువనే మాత్రమే ఏమాత్రం కూడాను తెలుసుకోవటానికి వీలు కాదనే చెప్పవచ్చు.
0: ఇన్ ది కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూ గెట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది కంటెంట్స్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ విత్ దీస్ ఐడియాస్ sacrifice, forbearance, truth and love, that the young students will be able to get the benefit out of that education. If they are devoid of these noble principles, sacrifice, forbearance, truth and love, the students will never get any benefit from the kind of education which they will have.
1: Vidyanaga kevalamu bahula grantha parichayam kaneradu. Ee grantha parichayam kevalamu konni vidhamulainatundi uhalanu maatrame abhivruddhi parustundi kaani మన యొక్క గుణములను అభివృద్ధి పరచడానికి ఏమాత్రం కూడా పూనుకోదు. కనుకని మానసిక యొక్క స్వభావ స్వరూపములు కాని, దేహం యొక్క స్వభావ స్వరూపములు కాని చక్కగా గుర్తించి వర్తించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకునేటువంటి ప్రకాశవంతమైనటువంటి బుద్ధి యొక్క లక్షణమే విద్యకు సరి అయినటువంటి అర్థం.
0: ఎడ్యుకేషన్ కెన్ నాట్ బి అండర్స్టూడ్ యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ అక్వైంటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ రీడింగ్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ బుక్స్. రీడింగ్ A multitude of books can only enrich you in collecting information about facts. That can never improve your qualities and give good qualities to you. You will have to regard education as a process by which your character is improved and by which you will be able to use your intelligence in a sharp manner to distinguish right from wrong. That is good education.
1: విద్యార్థులు ఎందు బాధ్యతాయుతమైనటువంటి యొక్క శక్తి అభివృద్ధి పరచుకోవాలి. విద్యార్థులు కేవలము తన యొక్క విద్య ఎందు మాత్రమే కాకుండా తన యొక్క భవిష్యత్తు యొక్క జీవితం కాని, సమాజం యొక్క ఉన్నత స్థితిని కాని కొంతవరకు లక్ష్యమందు ఉంచుకోవాలి.
0: స్టూడెంట్స్ మస్ట్ స్ట్రైవ్ టువర్డ్స్ అటైనింగ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ రెస్పాన్సిబిలిటీ. దే షుడ్ not only get strength connected with responsibility from their education, they should also recognize the necessity of looking to the defects in the society around you and looking to the defects in mankind in general.
1: Kanukane vidyarthulu yandu pradhanamainatundi yokka shaktulu moodu pradhananga vaari yandu undali.
0: So amongst the students there should be three important strengths. These three strengths are very necessary for them.
1: Discipline, devotion and duty. Ee moodinti yokka tattvamutone vidyarthi pavitramainatundi yokka samaja seva cheyataniki kontha kankanam kattukotaniki arhudu avutadu.
0: These three essential qualities all begin with D. Discipline, devotion and duty. It is only when a student cultivates these three qualities, he will be in a position to do some useful service to the society to which he belongs.
1: ఈనాడు ఈ పవిత్రమైనటువంటి మూడు స్వరూపములను త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ యొక్క స్వరూపాన్ని దూరము నెట్టి కేవలం ఎంఎస్సి ఎంఏ అనేటువంటి యొక్క హయ్యర్ డిగ్రీ కోసం ప్రాకలాడుతున్నాడు. కానీ హయ్యర్ నాలెడ్జికి పోవటం చేత జనరల్ నాలెడ్జ్ పూర్తి నశించిపోతుంటుండాలి.
0: టుడే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ నెగ్లెక్టింగ్ దీస్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ రియల్లీ కనెక్టెడ్ విత్ ది three qualities which are the attributes of one's own self. Having neglected them, he is behaving in a manner which makes others feel that he is just running after getting degrees like the MSc or the MA. This can be described by saying he is running after higher knowledge but losing all feel for general knowledge.
1: జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎంత విద్యావంతుడైనా కూడాను వాడు కేవలం బలహీనుడితోనే సమానము. ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు కేవలం అల్పంతోనే సమానం.
0: Without knowledge of things in a general way, without possessing the necessary general knowledge, however highly a person feels that he is educated, he can only be equated to one who has no education and who is really an illiterate person.
1: ఆంగ్ల విద్యాభిమానులు మాత్రమే అభివృద్ధి అవుతున్నారు కానీ ఆత్మ విద్యాభివృద్ధులు మాత్రం ఏమాత్రం కూడా కావటానికి పూనుకోవటం లేదు.
0: All the students are simply running after higher English education, but they are not giving any attention to the need for getting education relating to one's own self or atma.
1: Atma vidya abhimanam lekunna aangla vidya manaku kevalam oka banisatvanni andistundi kani bhagavat tattvanni e matram kodanu anugrahinchadu.
0: If you have no feel and no respect for the discipline and education which relates to atma or yourself, if you are all spending your time in having respect and feel for the English education, then what you would get as a fruit will only be slavery. You will never be able to get strength and freedom by having such an attachment to the English education only.
1: కని పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులను కూడా గౌరవించుకునేటువంటి జనరల్ నాలెడ్జ్ ఈనాడు పూర్తి కోల్పోతుంటున్నారు. ఎవరైనా ఇంటికి పెద్దలు వస్తే వారిని ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలనేటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ఈనాడు విద్యార్థులతో పూర్తి శూన్యమైపోయి ఉంటుండాలి. ఎక్కడికైనా వెళితే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ రీతిగా మనం ఉంటుండాలి అనేటువంటి యొక్క నిత్య జీవితం లోపల క్షణ క్షణమునకును అనుభవించవలసినటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ని కూడా పూర్తి కోల్పోతున్నారు. పెద్దల దగ్గర ఏ రీతిగా సంభాషించాలనేటువంటి యొక్క పలుకుల యొక్క పవిత్రతను కూడా ఈనాడు కోల్పోతున్నారు. ఇలాంటి జనరల్ నాలెడ్జ్ లేనటువంటి వారు విద్యార్థులు అవుతారా, విద్యాహీనులు అవుతారో మీరు చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గులుగా ఉంటుంటారు.
0: టుడే వన్ డస్ నాట్ హ్యావ్ ది ఫీల్ ఆర్ ది అవేర్నెస్ ఆర్ ది నాలెడ్జ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ టు రెస్పెక్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్ హూ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బర్త్, హూ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ యూ గ్రో అప్ అండ్ ఫర్ హ్యావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ కంఫర్ట్స్. They also do not have the knowledge by which they should know how to dress themselves, how to conduct themselves when they go before the public. They also do not know how to talk to elders when they meet elders. If you do not possess these elementary knowledge, this general feel for behaving appropriately under appropriate circumstances, should you be called educated people? Will that be called education or will that be called being illiterate? You can think for yourselves.
1: ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడే, ఈనాడు పెద్దల దగ్గర వినయ భయ విశ్వాసముతో పలకరించినప్పుడే, ఈనాడు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీకు అట్టి గౌరవములు, అట్టి మర్యాదలు, అట్టి ఘనస్థానములు కూడాను నీకు ప్రాప్తిస్తాయి. ఈనాడే నీవు అట్టి పవిత్రమైనటువంటి మార్గంలో నీవు ప్రవేశించకున్నా భవిష్యత్తు నీకు అట్టి ఘనతను ఏమాత్రం కూడాను అందుకోవటానికి అర్హుడు లేనటువంటి పరిస్థితిలో ఆనాడు అవస్థలు పడవలసి వస్తుంది.
0: It's only when you are able to respect your elders and deal with them in the proper and appropriate manner, it's only when today as a youngster you are able to respect your mother and father and keep up the sacredness of these relations, in future when you become old, you will yourself receive such respect from the youngsters and such way of treatment from the youngsters. If today you ignore these essentials of your life, when you become old, others will similarly ignore respecting you in the same manner in which you have lost such respect today.
1: Manavudu నేను అను ప్రదేశం నుంచి మనము అనేటువంటి ప్రదేశంలోకి సలుపునటువంటి ప్రయాణమే ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ మ్యాన్స్ అటెంప్ట్ టు మూవ్ ఫ్రమ్ ఎ ప్లేస్ విచ్ వీ షుడ్ డిస్క్రైబ్ యాజ్ ఐ టు ఎ ప్లేస్ విచ్ వీ షుడ్ డిస్క్రైబ్ యాజ్ వి.
1: కనుకనే మనము ఎవరికి వారు ఏదో వన్ వే ట్రాఫిక్ మాదిరి మనకు మాత్రమే పోవటము, మనను మాత్రమే గౌరవించాలని కోరుకోవటం లోపల ఈ మానవత్వంలో ఏమాత్రం కూడా ఆనందం లభించదు. మనము గౌరవించాలి, గౌరవాన్ని అందుకోవాలి, ఆనందం అందించాలి, ఆనందాన్ని అందుకోవాలి. ఇది కేవలం గివ్ అండ్ టేక్ గా ఉంటుంది, కానీ ఒక వన్ వే ట్రాఫిక్ గా ఉండకూడదు.
0: మ్యాన్ ఇఫ్ ఈచ్ వన్ ఫర్ హిమ్సెల్ఫ్ బికమ్స్ సో సెల్ఫిష్ దట్ ఆల్ ది టైమ్ హీ డిజైర్స్ దట్ అదర్స్ షుడ్ రెస్పెక్ట్ హిమ్ that others should behave in a manner as to give him happiness, then that will be very selfish and be described as a one-way traffic. Life is not a one-way traffic. You must give respect to others and expect respect from others to you. You must do things in such a way that you can cause happiness to others and then ask for others to conduct themselves in a manner to give happiness to you. Life is like give and take and is not a one-way traffic.
1: Divyatma Swaruplaina Vidyarthulara, మానవుడు కేవలము నీటిపైన వేసినటువంటి యొక్క తైలపు బొట్టు వలె ఏకాకిగా జీవించడానికి వీలు కాదు. కనుకనే వ్యక్తి యొక్క ఆనందం అంతా కూడాను సమాజం యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. సమాజం యొక్క ఆనందము విశ్వము యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక వ్యక్తి, సమాజము, విశ్వానందం అంతా కూడాను మనం ఒక హృదయానందంతో అనుభవించుకోవటానికి పూనుకున్నప్పుడు మనకు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కూడాను మనకు కొంతవరకు అర్థమవుతాయి.
0: Divyatma Swarupas, dear students, man cannot live an isolated life as if he is a drop of oil put on the surface of a water sheet. Man should realize that the entire community consists of an individual and of the society and of the world. Happiness of an individual is intimately connected with the happiness of the society around him. Happiness of the society around him is intimately connected with the happiness of the entire world which the society makes up. So, if you want to enjoy individual happiness, you have to do it through your heart, feeling that the individual, the society and the world have all to be happy and interact with each other. Then you can understand the true divine spirit.
1: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినీలు కొన్ని పెడమార్గములు పట్టడానికి ఈ విద్యా విధానమే చాలా మూల కారణంగా ఉంటుండాలి. విద్యా విధానంలో కొంత మార్పు కలిగినప్పుడే ఈ విద్యార్థుల యొక్క దోషాన్ని కూడాను సర్దిద్దుకోవటానికి కూడాను వారు ప్రయత్నం సల్పవచ్చును. కనుక కేవలం లౌకికము, భౌతికమైనటువంటి యొక్క విద్యా ప్రబోధలు మానవుల్ని కేవలం అధోగతికి కొనిపోతుంటుండాలి. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్యా ప్రబోధములు కొంత అభివృద్ధి అయినప్పుడే ఈ విద్యా విధానం లోపల కొంత ప్రశాంతి ఏర్పడుతుందని కూడాను నా విశ్వాసం.
0: It is because of the defects that exist in our educational methods, it has become possible and it has become what you see existing every day, that youths, both boys and girls who are students and who are undergoing such educational methods are sometimes taking to bad ways, unacceptable ways. This will be so, so long as our educational methods confine themselves to what matters as a worldly education and what goes as what you learn, things that you see around us relating to the world. So long as this is so, there will always be a possibility of boys and girls taking to wrong paths. Our educational methods should include moral attitudes, ethical attitudes, religious attitudes. It's only then that there will be a possibility by which we can correct this situation.
1: Daya prema aneetvanti poorthi kolipotaniki ఈ యొక్క ధార్మికము, ఆధ్యాత్మికము అనేటువంటి యొక్క భావములు వారికి మాత్రము తెలియకుండా పోవటమే కారణము.
0: ది రీజన్ ఫర్ యువర్ లూజింగ్ ఎవ్రీథింగ్ దట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కైండ్నెస్ అండ్ యాజ్ లవ్ ఈజ్ దట్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ యు నో నథింగ్ అబౌట్ వాట్ మే బి కాల్డ్ ది స్పిరిచువల్ ఆర్ ది మారల్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుని తదుపరి ఆనందం అనేటువంటి దాన్ని అనుభవించి త్యాగం అనేటువంటి దానికి పూనుకొని సాక్షాత్కారం అనేటువంటి సన్నిధిని చేరేటువంటి ప్రయత్నానికి ప్రతి యువకుడు కూడాను ప్రయత్నం సల్పాలి.
0: ఎవ్రీ యూత్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు జనరేట్ ఇన్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్, అండ్ దెన్ హీ షుడ్ ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్. ఆఫ్టర్ దాట్ హీ షుడ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ థింగ్స్ ఫర్ అదర్స్. అట్ ది ఎండ్ having gone through these various steps, he will be in a position to realize and to see divinity.
1: అన్ని మతముల యొక్క సారము ఆత్మశుద్ధిని మాత్రమే బోధిస్తుంటుండాలి. కనుకని ఎట్టి మతాన్ని కూడాను మనం ద్వేషించక, ఎట్టి కులమును కూడాను మనం వేరుభావములతో భావించక, సర్వమతముల యొక్క సారము కాని, సర్వ కులముల యొక్క గమ్యము కాని, సర్వశాస్త్రముల యొక్క సంబంధము కాని, ఏకత్వమైనటువంటి సత్యస్వరూపకంగానే మనం విశ్వసించడానికి పూనుకున్నప్పుడే మన విద్యా విధానాన్ని కూడా మనం కొంత అర్థం చేసుకున్న వారమవుతాం.
0: ఆల్ రిలీజియన్స్ ఇన్ ఎసెన్స్ టీచ్ దట్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ ఓన్ సెల్ఫ్. దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ అండ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వన్ అండ్ అనదర్. వీ షుడ్ నాట్ ట్రై డిఫరెన్షియేటింగ్ వన్ కాస్ట్ ఫ్రమ్ అనదర్. ది ఎండ్ and the aim of all these castes and religions is one and the same. Therefore, we should see this essential truth and regard all the teachings and religions and castes as one and realize the oneness of essential truth in them.
1: ee okka nela kudanu aneka mandi anubhavagulu peddalainatunti varu aneka rakamulainatunti yokka matamulu yokka sambandhanni konni anubhutulanu andukunnatunti yokka pavitra jeevulu yokka charitralanu kaani భారతదేశమునందు మన సంస్కృతికి పవిత్రమైనటువంటి బలమును అందించినటువంటి మహాపురుషుల యొక్క పవిత్ర భములు కాని అందించేటువంటి వారు అనేక మంది వస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించుకుని దీనిని సద్వినియోగం చేసుకుని వారు చెప్పేటువంటి రత్నములైనటువంటి వాక్యములను మీ హృదయస్థానమునందు భద్రపరచుకుని తిరిగి మన భావి భారతోద్ధారకులుగా మీరు తయారైపోయి భారతదేశం యొక్క పవిత్ర సంస్కృతిని కూడాను తిరిగి మీరు పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనే విశ్వాసంతోనే ఈ సమ్మర్ క్లాస్ మేము ప్రారంభిస్తున్నాము. ఇందులో పాల్గొనేటువంటి యొక్క వారు మహా అదృష్టవంతులనే చెప్పవచ్చును. ఈ అదృష్టవంతమైనటువంటి యొక్క కాలమును అపవిత్రం పరచుకోనకుండా కొంత సద్వినియోగపరిచి విన్నటువంటివి అనుభవించినటువంటి యొక్క అనుభూతులను మీ భవిష్యత్తులో జీవితం నందు నిత్య ఆచరణగా మీరు ఉంచి ఇతరులకు దీనిని అందేటువంటి ప్రయత్నంలో పూనుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: డ్యూరింగ్ దిస్ వన్ మంత్ దేర్ విల్ బి మెనీ ఎల్డర్స్ హూ హ్యావ్ హ్యాడ్ కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్. దే విల్ ప్రాబబ్లీ టాక్ టు యూ అబౌట్ గ్రేట్ men of this country who have themselves seen divinity and who understand the greatness of this country. Do not therefore misuse this opportunity. Make good use of this opportunity and preserve in your hearts whatever you listen from these experienced people as gems which you have to use in future. I hope that by getting this experience for 1 month, you will go out as torchbearers of Indian culture and re-establish in the country faith in Indian culture. I must say that those of you who have come to participate in this course are indeed lucky. Do not therefore misuse or abuse the time that is at your disposal. Listen to what is being told to you. Not only listen, afterwards put it into your daily practical life. I bless you with this and I do hope that you will derive all the benefit that you can out of staying here for 1 month during the course. I bring the discourse to a close.

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థం యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగమును కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtu Ainatvanti Mahaniyulu Tamayokka Anubhuta Nundi Avibhavinchinatvanti Yokka Satya Suktule Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: With Anatvanti Dhatu Nunchi Pochinatvanti Vedamul.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendu kudanu trilokamulu yendu kudanu manavu yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamuluga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulu anetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpajesi dharmaatkama mochamulu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkati gaane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ekamainatundi vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇంటూ టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: The first one, Shruti.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: Later came the fourth Veda, అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: What all that is practiced.

0: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
1: They are learned from generation to generation by merely listening.
0: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
1: Therefore the process is listening.
0: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
1: That which is learned by the process of listening.
0: రెండవది అనుశ్రవణం.
1: Second అనుశ్రవణం.
0: మూడవది ఆమ్నాయము.
1: Third one ఆమ్నాయం.
0: నాలుగవది సమామ్నాయము.
1: Fourth one సమామ్నాయం.
0: ఐదవది ఛందస్సు.
1: Fifth ఛందస్.
0: ఆరవది అధ్యాయము.
1: Sixth
0: అధ్యాస.
1: అధ్యాస.
0: ఏడవది గమనం.
1: Seventh గమనము.
0: నిగమాగమం.
1: నిగమాగమం.
0: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
1: నిగమ ఆగమ.
0: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
1: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
0: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
1: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
0: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
1: All the Veda refers to the entire world and worldly affairs.
0: ఒక్కొక్క వేదములకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
1: Each Veda is classified into three samhitas.
0: Samhita.
1: Samhita.
0: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
1: In Samhita there are three parts again, Brahmana, Aranyaka and Upanishad.
0: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
1: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
1: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
0: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
1: ఆరణ్యకము
0: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
1: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
0: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
1: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
0: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
1: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
0: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
1: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
0: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
0: వదిలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
1: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్.
0: ఎంతవరకు మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
1: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
0: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
1: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
0: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
1: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
0: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
1: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
0: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
1: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
0: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
1: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
0: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ది చేసుకుంటూ పోవాలి.
1: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఎ మార్సల్ ఆఫ్
0: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
1: By the time they reach full moon day, they should stop partaking.
0: Yavaraina daya dakshinam galinatti grihasthulu veeriki bhojanam pettarante tattalo dechi pettakoddu.
1: Anyone with compassion cannot serve food on a plate.
0: Lek var intilo praveshinchi bhojanam cheyakoddu.
1: They should not dine at others residences.
0: Oka aakulo maatrame teeskoni
1: it should be carried on a leaf.
0: Danini baitane bhujinchi

0: They should eat outside.
1: ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యలు చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in the state of vanaprastha.
1: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: All actions that relate to all these four stages are absolutely worldly.
1: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: They are prescribed to control the mind.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థమనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: It is not the objective of the objectives of life which is supreme.
1: పరానుకని వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: This is very important.
1: ఆధ్యాత్మమునకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
0: It is the goal and it is the beginning for spiritual field.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడాను ఒక్కటే.
0: The beginning and the end are one and the same.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యుక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. It is essential to know these three important points.
1: Indulo pradhanamainatundi manamu gurtinchavalsinatundi ee moode kudalu.
0: Most important things are these three that we have to know.
1: Modatidi tarakam.
0: First one tarakam.
1: Rendavadi sankhyamu.
0: Second sankhyamu.
1: Moodavadi amanaskamu.
0: Third one amanaskamu.
1: Ivi moode vedantam yokka gamyamulu vedantam yokka అంత్యములు వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి భేచరి మధ్యమ.
0: కేచరి భేచరి మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: There are five signs, పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని తోసివేసి
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు
1: నాద బిందు
0: నాద బిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్. ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ది రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యుల్ హ్యావ్ ఫెయిత్ దట్ యు కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణున్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ,
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్,
1: ఇది సాంఖ్యం యోగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ,
1: అనగా
0: మీనింగ్
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము,
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యు సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్, ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్ బ్రహ్మ. ఎంతైనా
1: బ్రహ్మనే,
0: ది ఎంటైర్ క్రియేషన్,
1: రెండో పదార్థమే లేదు,
0: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: We don't have that mind to think that deep enough.
1: Sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi.
0: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: Anantam leka ekanga undinappudu manasse ledu.
0: When that infinity becomes only unity,
1: yedi chusina brahmane,
0: whatever you see is brahmane,
1: yedi vinna brahmane,
0: whatever you listen to is brahmane,
1: yedi darshina brahmane,
0: whatever you think is brahmane,
1: yedi palikina brahmane,
0: whatever you speak
1: is brahmane,
0: whatever is done is brahmane,
1: ekkada nadchina brahmane,
0: wherever you go is brahmane.
1: కనుకని అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, దేర్ ఇస్ నో మైండ్.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పములు బయలుదేరుతుంటాయి.
0: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్, దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు, కనుకనే ఇది అమనస్కము అన్నారు, అనగా మనసు లేనటువంటి స్థితి.
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటుంది.
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
0: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వం కూడా శూన్యమైపోతుంది జగత్.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
1: ఒక ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్,
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్.
0: కృష్ణ హాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హాస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇండు చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
0: ఇన్ ఏ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
0: యశోద సా.
1: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
0: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
0: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
0: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సిస్ట్.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
0: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
0: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
1: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
1: పరిశుద్ధమైన,
0: ప్యూర్,
1: పవిత్రమైన,
0: సేక్రెడ్,
1: అహంకార రహితమైనటువంటి ప్రేమ కనుకని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
0: ఈగోలెస్, దేర్ ఫోర్ కృష్ణ మేనిఫెస్టెడ్ దేర్.
1: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగంలో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానం అనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
0: యశోద కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాస్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
1: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్ హిమ్.
1: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
0: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీం అండ్ టాప్ మోస్ట్.
1: పొరపాటు,
0: ఇట్స్ మై మిస్టేక్.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
0: యశోద ask Radha to teach the same principle of love.
1: Radha cheppindi, amma idi okaru bodhinchetundi kaadu.
0: Radha said it can
1: okaru deenini andinchetundi kaadu.
0: It can be passed on by anybody.
1: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
0: Each one has to understand, experience for one's own self with full love.
1: Tarvata krishnudu intiki vachin tarvata,
0: after Krishna returned,
1: కృష్ణుని గట్టిగా పట్టుకుని,
0: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ, పెట్టినది తినవు.
0: కృష్ణ, యు డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
0: యు డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: యు విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ బటర్.
1: నే పెట్టితే తినవు, విన్నా.
0: You don't eat the butter.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
0: We have so much of butter.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
0: You don't eat our own butter.
1: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
0: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of this?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
0: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: Karukune ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruddhi gavinchukunnappudu tatchadame chanam kuda inka kaalam akkarledu appadikappudike daivam pratyaksham avutadu.
0: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: Ivanni kuda nu kevalamu ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
0: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
1: కొన్ని మిలియన్లు ఇయర్స్ ముందుగా,
0: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
1: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
0: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
0: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
0: ది మిల్కీ వే,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
0: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటుంది?
0: Then when can you decide?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
0: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
0: Though the form is gone, it remains permanent.
1: Truth ఉన్నాడు.
0: That is truth, he said.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఆవు అని ఒక పేరు పెట్టాము మనం, కౌ.
0: We have given a name, ఆవు కౌ.
1: ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
0: Even after the cow dies, the name of a cow remains.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
0: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
0: దేర్ఫోర్ ఆత్మ విన్ ఇట్ టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
1: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
0: వన్ షుడ్ బి ఇన్ సత్యాన్ని
1: అన్వేషణ సల్పాలి. కానీ సత్యాన్ని మనం అన్వేషించవనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది.
0: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్ ఫర్ ఇట్?
1: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
0: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యమనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
0: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
0: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈ చేంజ్లెస్.
1: ఈ ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది.
0: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది.
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటాది.
0: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: దానికి ఒక కాన్షియన్స్.
0: కాన్షియన్స్.
1: కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
0: ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
1: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించే అవుతుంది?
0: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను స్వప్న సుశక్తిలో కూడాను
0: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్
1: అరమరాలు లేకుండా ఎప్పుడు
0: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
0: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
1: అనగా ఈ పంచేంద్రియములతో కాని
0: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ పంచభూతములతో కాని
0: నాట్ విత్ ది ఫైవ్
1: ఎలిమెంట్స్. పంచకోశములతో కాని
0: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కాని
0: నాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్.
1: కూడినది కాదు ఈ తారకం.
0: తారక ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
1: ప్రాణ అపాన
0: వ్యాన
1: ఉదాన
0: ఉదాన
1: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
0: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
0: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
0: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
0: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ద బాడీ ఇస్ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
1: 4 lakh soaps.
0: 4 lakh soaps.
1: 9 2-inch nails.
0: 9 2-inch nails.
1: 2 buckets of water.
0: 2 buckets of water.
1: 1 bucket of chunnamu.
0: 1 bucket of chunnamu lime.
1: 900 matchsticks.
0: 900 matchsticks phosphorus.
1: తర్వాత 5 pencils lead.
0: And lead present in 5 pencils.
1: ఆ పైన 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
0: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
1: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
0: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో. కానీ ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందని?
0: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ద బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది 4 nelada 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
0: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 months 9 days.
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
0: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటాది.
0: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్.
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు.
0: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
0: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్.
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
0: As it starts to move, it becomes overcame.
1: ఈ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందది?
0: Where from it?
1: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా?
0: Has mother sent in anyway?
1: ఎవరు పంపించేటువంటిది కాదు.
0: No one can send it in.
1: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
0: The energy started out of this matter within.
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
0: Matter plus energy is equal to the body.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
0: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయగానే చెప్పాలి.
0: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
0: Therefore, combination of Brahma and Maya is
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్.
1: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
0: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
0: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది,
0: దెర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను,
0: భగవాన్ స్పీక్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
0: When there is no current or power, you cannot hear.
1: ఈ మైక్ ఏ మ్యాటర్?
0: మైక్ ఇస్ మ్యాటర్.
1: కరెంట్ ఏ ఎనర్జీ?
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: బ్రహ్మ మాయా అనేటువంటిది రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫార్మ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
0: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
0: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
0: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక విద్యుడైన.
0: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
0: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
0: వితౌట్ లవ్ యూ కెనాట్
1: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
0: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
0: Don't see here.
1: Inside చూడండి.
0: See within, inside.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
0: Outer vision is useless.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
0: Every moment you see outward.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
0: But see within, inward.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
0: And once you see within.
1: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
0: Then you will see your true form within.
1: కనుక మీరు చూడవలసింది బయట కాదు, లోపల చూడాలి.
0: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్వర్డ్, యూ షుడ్ లుక్.
1: బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
0: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఇస్ యూస్లెస్.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: ఎస్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
0: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
0: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
0: సర్వెంట్స్ see only the matter thrown out which has no value.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
0: Who is the one that sees outside?
1: కేవల్ లేబరే.
0: Only labor.
1: కేవల్ ఇంటి పని మనిషి.
0: Only servants.
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
0: Servant sees all that is outside.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
0: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వజ్రవేడుని మనకి మాటకి ఇవ్వమేది పుష్పాలంతకూడను ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
0: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
0: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
0: మోస్ట్
1: ఈ తారకము ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
0: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము సాంఖ్యము అమనస్కము
1: ఇవన్నీ
0: విదిన్ యూ
1: కానీ నీకు తెలియటం లేదు.
0: బట్ యూ డూ నాట్ నో.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
0: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
0: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
0: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మనికి సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వాలన్నీ నీకు అర్థమవుతాయి.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: సో హావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫ్రెండ్
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
0: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
0: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
0: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
0: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
0: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింప చేయలేదు.
0: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
1: అప్పుడు నువ్వేం చెయ్యాలి?
0: Then what should you do?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: When once you are able to control that alsatian dog maya, you can get in.
1: లేక
0: otherwise
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
0: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
1: అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట చూస్తాడు.
0: Then master will come and watch.
1: Oh, hello, ni vachava ani tan kindiki digi vastadu.
0: Then he will say, hello, you are here, he'll come down.
1: Appudu kindiki digi vachinappudu atanto paati tan lopala chusipetti kukka em anadu.
0: When once he comes down, escorts you in, you need not be troubled.
1: Yajamanam tho ni chedipothe kukka em anadu.
0: When once the master is there,
1: you ontariga pothiva ninnu lopala raanivadu.
0: If you go alone, the dog will attack you. With the owner, it will not
1: be. Bolam atashaka. అన్నిటి ఎందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
0: Therefore God the eternal witness is present at a higher level.
1: అతని ఎంట్రెన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
0: At the entrance he appointed this maya.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
0: To have a control over this maya is jnanam.
1: మాయను ఎట్ట వశం చేసుకోవాలి?
0: How to have control?
1: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
0: Whose creation is maya?
1: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ ను యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
0: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్ కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
1: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
0: వెన్ వన్స్ యు నో ద మాస్టర్ వెరీ వెల్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయ.
1: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
0: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
0: ఆర్ యూ కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
1: అప్పుడు తాను కిందకి వచ్చి
0: హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్.
1: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
0: హీ విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
1: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
0: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
1: ఆ యజమానుని భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమాని చూడవచ్చు.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ Either you should have jnana, wisdom or bhakti, devotion.
1: కనుకనే ఎరుకు మరపుణ్ణుకుండ జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో. ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
0: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all these
1: subjects. ఈ సందేహం అవకాశమే లేదు.
0: Never doubt.
1: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
0: Consider every act as divine.
1: వంట చేస్తున్నావు.
0: You cook.
1: పాత్రకు తగినటువంటి యొక్క పదార్థం వెయ్యి.
0: have the material equal to that of the vessel.
1: Want
0: to
1: manta pettu
0: and have the flame needed.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
0: ఇది వెసల్ ఇస్ స్మాల్
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
0: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
1: పాత్ర చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
0: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్
1: పరిశీలన
0: దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
1: తగిన మంట కూడా పెట్టాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
0: If the vessel is so small but the flame is in excess, everything will
1: spoil. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
0: Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత చెప్పతో నీకు పని లేదు.
0: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
0: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
0: You need food until the hunger is satiated. When one's hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
0: Until you are the recipient of God's grace, you must do everything.
1: నీరు దాటి తెప్ప నిప్పులోబడవేయు నీటి భక్తి అంత బూటకములు.
0: After crossing the river, they will put the boat in fire and burn it.
1: మన గ్రాట్యుస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
0: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
1: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్ప పైన మనం చూపాలి.
0: And we should show this sort of expression of gratitude.
1: నీరు నేను దాటినాను కదా అని తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
0: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: కాదు కాదు. భగవత్ తత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవత్ తత్వంలో లీనం కావాలి.
0: When once you recognize this spirituality, you experience yourself.
1: నీవు చదివేది రాసేది నడిచేది చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
0: రీడింగ్ అండ్ రైటింగ్ వాకింగ్ అండ్ అదర్ థింగ్స్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ ది వెయిన్ గాసిప్ బెటర్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్.
1: అన్నెసెసరీ మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు?
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్ యూస్లెస్
1: యూస్లెస్
0: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
0: we should not use such
1: useless words. You should చదువు కరెక్ట్ గా
0: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
0: When you find time, entertain sacred thoughts.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్న శక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
0: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్ ఎరుక.
1: అవేర్నెస్ అంటే ఏంటి?
0: వాట్ ఈస్ అవేర్నెస్?
1: అదే చిత్
0: దట్ ఈస్ చిత్.
1: ఆ చిత్ అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై చిత్?
1: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
0: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్
1: జ్ఞానము.
0: ఇస్ ద టోటల్ విజ్డమ్.
1: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
0: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
1: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ అండ్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
1: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
0: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
0: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్ ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు ఆ ఎదుటివాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
0: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్ వేర్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్ yes you watched it therefore you have committed half of the sin.
1: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
0: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
1: మహా నిండు సభ లోపల
0: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
0: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
0: షీ ప్రే టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు.
0: దట్ ఇస్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
0: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు
0: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు.
0: ఆల్ వర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
0: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే
0: సో
1: కృష్ణుడు తర్వాత చెప్పాడు.
0: కృష్ణ సెడ్ లేటర్
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
0: భీష్మ యూఆర్ ద వన్ ఆఫ్
1: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
0: ద్రోణాచార్య యూఆర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు గురు సమానులు.
0: యూఆర్ నాట్ మియర్లీ టీచర్ యూఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
0: యువర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు నీవు కూడా నోరెత్తడం లేదే.
0: being acharya yourself, you don't open your
1: mouth. చేసినటువంటి పాపం దుర్యోధనుకు మాత్రమే కాదు రావటము.
0: Therefore the sin is not completely limited to Duryodhana.
1: ఈ పాపాన్ని పురుకులనిపించినటువంటి మీకు పాపమే.
0: Since you also stood in absolute
1: silence, ఇదే పాపమే.
0: Having known it, you have not objected to it, it's also sin.
1: మీరు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
0: You have watched all the violence that went on, you are also
1: భీష్మాచార్య చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను ఏమి ఏమాత్రము జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
0: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
1: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
0: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
1: ఎవరో తప్పు చేస్తుంటే వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
0: Is not the one who merely commits a mistake.
1: చెప్పకుండా ఉండినటువంటి వాడికి కూడా దోషమే.
0: The one who does not correct it.
1: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
0: The one who watches the sin.
1: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
0: The one who encourages
1: it. కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
0: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
0: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
0: వన్ ఆఫ్ విజ్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
0: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
0: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
0: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, తను
0: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
1: కట్టగడపడికి ఏమైపోయినారు?
0: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
0: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
0: వెన్ ధర్మరాజు సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహం ఉంటున్నాయి, ధనేషణ, దారేషణ, పుత్రేషణ.
0: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
0: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, దారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
1: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
0: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్, ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వులు యందు ఉంటుండాలి.
0: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే అర్జునుడు చెప్పాడు,
0: అర్జున ఈ సెడ్,
1: కృష్ణుడు,
0: కృష్ణ
1: అర్జున,
0: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించను అంటున్నావేమో.
0: యూ మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ,
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
0: యూ ప్రే టు మీ, యూఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మామను స్మర యుద్ధ,
0: యూ థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యూ థింక్ ఆఫ్ మీ.
1: నేను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
0: హీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్.
1: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
1: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
0: చతుర్దశి అర్జున వాజ్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
1: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
0: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్ ఫోర్స్.
1: ఈ యుద్ధమునకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధం అనుకుందాం.
0: యూ డోంట్ గో కృష్ణ యాజ్ అన్
1: ఎమిషనరీ. రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
0: నథింగ్ లైక్ ఎన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
1: అలాంటి వాడు రేపటి దినం యుద్ధం అనేటప్పటికి కృంగిపోయాడు.
0: వెన్ ద వార్ ఇస్ టు టేక్ ప్లేస్ ద నెక్స్ట్ డే హి వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డమ్.
1: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
0: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్,
1: జ్ఞాన బోధ,
0: దట్ ఈస్ ది టీచింగ్.
1: ఇది బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
0: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్, హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
1: అడవిలో తీసుకుని పోతున్నాడు.
0: హి వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్.
1: చీకటి అయిపోయింది.
0: ఇట్ వాస్ పిచ్ డార్క్.
1: ఇంటికి వెళ్దామని తిరిగారు.
0: దే వర్ రిటర్నింగ్ హోమ్.
1: అర్జున, అర్జున ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
0: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
1: Avunu Swami, chala andanga undi.
0: He said, Swami, ee
1: nemali annadu.
0: This peacock is so beautiful, Swami.
1: Ayyo pichivada, adi nemali kadu.
0: No, it's not peacock.
1: Adi pedda garuda.
0: It is Garuda, the bird.
1: Avunu Swami, adi garuda.
0: He said, yes, Swami, it's the bird.
1: Mari vippani chuttadu.
0: He patted him on the back.
1: పిచ్చివాడ అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
0: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్?
1: ఇది పావురం అన్నాడు.
0: ఎస్, ఇట్స్ పిజియన్.
1: అవును స్వామి, పావురమే.
0: హి సెడ్ yes, it is.
1: నీకు బుద్ధి లేదా?
0: ఆర్ యు ఫూలిష్?
1: విచక్షణ జ్ఞానం లేదా?
0: డోంట్ యు డిస్క్రిమినేట్?
1: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
0: వేర్ ఆర్ యు థింకింగ్?
1: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణ లేకుండా పోతున్నావే.
0: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
0: దెన్ అర్జున సార్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
0: If I say it is not peacock, you may transform, change into peacock.
1: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
0: If I say it is not eagle, you will make it eagle.
1: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
0: If I say it is not a peacock, you may transform, so you can change it.
1: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
0: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
1: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
0: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: Tala gattiga vattadu.
0: Then he pressed his head.
1: Manmana bhavat bhaktava madhyaji maam namaskure. Maam ye vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu naa bhaktudu.
0: Now you are my devotee.
1: Eldampa.
0: Let's go now.
1: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchina tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
0: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫేత్ ఇన్
1: విశ్వాసం వాడు గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
0: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
0: Therefore, on this Vedanta, one should have
1: intense faith. When
0: once you are strong, intense faith, you will be able to
1: conduct
0: act. Let it be anyone.
1: పరిపూర్ణ విశ్వాసంతో,
0: with total faith,
1: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
0: కంటిన్యూస్ థాట్,
1: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
0: విత్ కంటిన్యూస్
1: ఒక్క క్షణం, ఒక్క క్షణం,
0: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్, విత్ ఇంటెన్స్ ఫెయిత్, ఇఫ్ యు ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్, యు విల్ హావ్ స్వామి.
1: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
0: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
1: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు
0: వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్,
1: పంచభూతములు,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచేంద్రియములు,
0: ఫైవ్ సెన్సెస్,
1: పంచ ప్రాణములు,
0: ద ఫైవ్ లైఫ్,
1: పంచకోశములు,
0: ఫైవ్ లైఫ్,
1: 20 అయిపోయింది,
0: 20,
1: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 4,
0: 4,
1: తర్వాత వైబ్రేషన్, లైఫ్,
0: ద లైఫ్,
1: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
0: ఆల్ మేక్ ఎ టోటల్.
1: ఈ 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్, ఇవన్నీ ఇప్పుడు
1: భగవత్ అద్భుతంగా భావిస్తూ పోవాలి.
0: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
1: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: Vedantam is so easy.
1: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్, వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
1: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
0: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
1: ఈ కన్ఫ్యూజన్, డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
0: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
1: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
0: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
1: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టమవుతుంది.
0: It may be even difficult to press the petals of the rose flower.
1: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
0: But to follow Vedanta is much easier than that.
1: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
0: To press the butter it may be little difficult.
1: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
0: But Vedanta is much simpler than that.
1: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
0: The butter is so soft.
1: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
0: Students know fully well, clearly.
1: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
0: Butter is very soft.
1: కానీ మెత్తగా ఉంటుంది.
0: So soft.
1: కానీ కరగాలంటే వేడి చూపించాలి.
0: In order to see that it melts, you should expose it to heat.
1: భగవంతుడు చాలా మెత్తని వాడే.
0: God is so soft.
1: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
0: God is so soft and sweet.
1: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
0: but if you want experience,
1: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
0: You should expose it to the fire of wisdom.
1: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
0: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
1: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
0: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
1: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
0: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
1: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
0: Where the husband has taken the entire process as the principle of Brahman.
1: ఈ మూడు రాళ్ళు,
0: the three stones there,
1: సత్వ రజో తమో గుణములు,
0: are the three attributes, సత్వ రజో తమో గుణములు.
1: దీని పైన పెట్టినటువంటి పాత్ర నా దేహము,
0: the vessel above this is my body.
1: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము,
0: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
1: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము,
0: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
1: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్,
0: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
0: బికాస్ ఆఫ్ ది
1: ఈ ఫైర్
0: ఫైర్ ఆఫ్ విజ్డమ్
1: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
0: Will the fire reach the rice directly?
1: Manam endukosam nippu pettam kinda,
0: why did you keep fire beneath?
1: Biyam udakalani pettam
0: in order to boil the rice.
1: Kaani ee oka fire direct ga biyaniki cheraledu,
0: but the fire will not reach the rice directly.
1: Ee heat motta motta paatra ni heat chesindi.
0: This heat will heat the vessel first.
1: Tarvata water ni heat chesindi.
0: Then water also will be heated.
1: Aa water ee rice ni heat chesindi.
0: It is the hot water that will heat the rice in turn.
1: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
0: Therefore, this should come to the body.
1: Near, near, near అనేటువంటిది.
0: This amounts to this word near, near.
1: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
0: And then the heat is required to this water of love.
1: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
0: When once the water is hot enough, the rice, the desire, will be boiled in.
1: Kaluka ne motta motta dehamu near,
0: so body is near,
1: manasu dear,
0: mind dear,
1: rendu okate ayipoyinappudu desires disappear.
0: So when once near and dear together,
1: desires disappear. Idi vedantamulo oka tattvamani thanu gurtinchukunnadu.
0: This is the teaching of Vedanta.
1: Enta sulabham cheppandi,
0: how simple it is.
1: Nitya jeevithamulo
0: in our daily life,
1: ye grandalu chadavanakkarledu,
0: you don't need to read any book.
1: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
1: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
0: ది వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదం లోపల
0: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
0: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
1: ఎట్లా?
0: హౌ?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ 26 లెటర్స్.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
0: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
1: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
0: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
1: వయలిన్ ఫోర్ వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
0: ద వయలిన్ విల్ హ్యావ్ ఫోర్ స్ట్రింగ్.
1: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
0: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
0: ఫర్ ది డివినిటీ దీస్ టూ,
1: ఈ రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
0: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్క హృదయం లోపలను ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
0: ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
0: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరు కూడా భగవంతులే.
0: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఆల్ గాడ్. You are divine.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
0: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
0: నెవర్ బి ఎ లవర్.
1: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు.
0: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
0: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా,
0: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించవచ్చు.
0: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరినో ప్రేమిస్తాడు.
0: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
0: సో నెవర్ బి లవ్ కా, బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
0: దెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్
1: ఆల్. ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: లవ్. అందరి ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
0: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
0: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంతం.
1: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రము పొందడానికి.
0: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి?
0: What sort of love should be there?
1: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
0: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
1: దాని పాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
0: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
0: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఒక చెరకు ఉంటుండాలి,
0: ఇయర్ షుగర్ కేన్.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
0: షుగర్ కేన్ హ్యాస్ సో
1: మెనీ. చెరకు వంపులు రావచ్చును, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
0: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
1: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povachunu.
0: Your thoughts may be zigzag with so many bends.
1: Dantoku ee premanu cherchuko.
0: See that there is love within.
1: Rasamunaku ee maatramu bends levu.
0: This juice has no bends whatsoever.
1: Adi raso vaisaha adi brahma tattvamu.
0: That essence, the juice is brahman.
1: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
0: దట్ రసాదిపుడు గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రసాది.
1: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
0: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీ పాదరసం అంటారు.
0: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటుంది.
0: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
1: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటుంది.
0: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారముంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హెస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
1: డెప్త్. కడపటికి
0: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
0: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
1: దాంట్లో కొన్ని ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
0: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind.
1: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: The body of Bhagavan has come for the humanity.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
0: A small example.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
0: Without this tumbler, how do you expect the water to stay?
1: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
0: To hold water you need a tumbler.
1: ప్రణతి నూనె ఒట్టి కలదు.
0: You need the container, the oil and the wick.
1: Kani deepam velugu kaluguna,
0: but do you get the light?
1: Muttiche vaadu undalu kada,
0: there should be someone to light it.
1: Poolu soodi daram undi pushpamala tanaguna,
0: the flower needle thread is there, can it be a garland?
1: Ani kuche vaadu undalu kada,
0: there should be one maker.
1: Vidya kaladu, buddhi kaladu,
0: education, knowledge,
1: intellect, jnana siddhi kaluguna,
0: but do you have the wisdom?
1: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: దో దేర్ ఇస్
1: అతనే టీచర్,
0: దేర్ యు నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్
1: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటువంటి దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ ద మిస్టర్స్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
0: యూ హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేచర్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
0: నో బడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
0: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్,
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: అమంగ్ మెన్ ఈజ్
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్,
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
1: ఇది నా యొక్క సత్యం.
0: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
0: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే, ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
0: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
0: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
0: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
1: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
0: కిడ్స్ షుడ్
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
0: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
1: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
0: దోస్ హు హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత,
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
0: హి టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ది హౌస్ హోల్డ్.
1: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
0: హి టీచర్స్ ద ప్రాపర్టీ.
1: ఇవన్నీ దేనికోసము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
0: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఎల్డర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకుని నడచాలి.
0: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
1: పిల్లలు బొమ్మలు పెట్టుకుని నడచాలి.
0: కిడ్స్ షుడ్
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు

0: భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డాన్సెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటారు.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద దైవ టెస్ట్.
0: మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టెస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: సో మోర్ దెన్ వేద వేదాంత ఇస్ వెరీ
0: ఎసెన్షియల్. ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమైనది.
1: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheralu idalaku icchavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: కలకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
1: లెట్ ఇట్ బి స్మాల్ ఎ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైం టు బ్యాలెన్స్ కృష్ణ.
0: చిన్న తులసి దళంతో చూచి.
1: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు, పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ ద టైం?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం.
0: కనుక అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్ యు ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములు మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారం దాన్ని నిర్మూలన చేయండి.
1: కిల్ ది ఈగో.
0: అద్భుతం అనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందం అనేటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: சர்வம்பு சுற்றி சச்சம்பு நந்தழக சர்வ சுஷ்டி சத்ய மகிமதேனி தலமேதி கனுகொண்ட சுத்த சத்வமிதியே சுடரையா.
1: It's only out of the point of truth the entire creation emerged. The whole of the cosmos will merge at the end again in truth. There's no place whatsoever in the entire universe, in the entire creation, where there is no truth. It is that blemishless, pure, pristine truth which is pervading all over. You watch and be a witness to that.
0: Sarvatra satyame vyapinchi unnadi.
1: It is the truth that is all pervading.
0: Sarvatra satyame parukutunnadi.
1: And it is the truth that has been propelling the whole of the creation.
0: Sarvatra satyame darshinchutunnadi.
1: And it is the truth that has been conducting the entire creation.
0: Darshana sparsha sambhashanamu anni kudunu satyamto kudinavi.
1: The vision, audition, the sense of touch, they all carry with it this truth.
0: Shuddha sattvam anetvittidi ekkada unnadi.
1: Where is this pure, unsullied, the truth, where does it lie?
0: Satyamu anetvittidi sarvatra unnadi. Satyam anoka roopam ledu.
1: Truth is everywhere. It has no specific form.
0: Deni chuchina asatyame.
1: Whatever you see, it is truth.
0: Satyam.
1: This is truth.
0: Kani, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సత్యం?
1: Where from has it come, this truth?
0: సత్యం నుంచి వచ్చింది.
1: It is out of truth, truth only.
0: సత్యం నుంచి పోతుంది.
1: It will go back to truth again.
0: సత్యం పలువిధం బ్రహ్మ. సత్యం పలువిధం బ్రహ్మ.
1: And this truth is multidimensional, which is cosmic, universal.
0: Satyam rendu kaadu, okate.
1: Truth is not two, only one.
0: Ee satyam okate ainappudikini ee satyanni gurtinchadaniki chaala prayatninchali.
1: Though the truth is one, many have been struggling hard to realize and recognize it.
0: Kevalam satyam vaaku cheyadi maatrame kaadu.
1: Truth is not merely verbal or expression alone.
0: సత్యము అనేక విధములైనటువంటి యొక్క అవతారము ధరించినటువంటిది.
1: ట్రూత్ కెన్ మేనిఫెస్ట్ ఇన్ మిరియడ్ వేస్.
0: అనేక రూపం బ్రహ్మ.
1: అండ్ ఇట్ అస్యూమ్స్ మెనీ ఫార్మ్స్.
0: అనంత రూపం బ్రహ్మ.
1: అండ్ ఇట్ ఇస్ బ్రహ్మ దట్ సో వాస్ట్.
0: బ్రహ్మ ఒక్కటే.
1: బ్రహ్మన్ ఇస్ వన్.
0: బ్రహ్మ ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్ బ్రహ్మ.
0: కనుక బ్రహ్మతత్వం జగత్ నిత్య అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ఓన్లీ ట్రూత్ అండ్ ద వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: మిగతాదంతా కూడాను కేవలము దాన్ని ప్రతిబింబాలే తప్ప అన్యం కాదు.
1: ఆల్ అదర్స్ రిప్రజెంట్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద డివైన్, నథింగ్ మోర్.
0: ఈ సత్యమునకు అనేక రకములైనటువంటి యొక్క నామములు కలవు.
1: ద ట్రూత్ హ్యాస్ మెనీ అదర్ నేమ్స్, నామెన్క్లేచర్.
0: సత్యం ఒక్కటైనప్పటికీ అనేక రూపముల చేత ఇది దర్శనమిస్తుంటాది.
1: ట్రూత్ బీయింగ్ వన్, ఇట్ మానిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సర్వము కూడాను సత్యం నుంచి పుట్టినవి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యం నుంచి ధర్మం వచ్చింది.
1: ఇట్ ఇస్ ధర్మ దట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma code beyond truth.
0: Satya dharmamulu rendu kodunu ekamainappudu shantam erpadu.
1: When once satya and dharma go together, there arises peace, shanti.
0: Shanti.
1: Shanti.
0: Ee shanti valla prema aavirbhavistundi.
1: And out of this peace, shanti, you find love emanating out of it.
0: Ee prema sarvulanu kodunu premistundi.
1: It's love that binds everybody together.
0: Prema ledatvanti sthanam jagatullo ledu.
1: This world there is no spot without love.
0: Satyam ledatvanti sthanam jagatullo kaaradu.
1: In this world you cannot find anything without truth.
0: Kanuka satyam nunchi dharmamu, dharmam nunchi prema, prema nunchi aanandam.
1: And therefore, it is the truth that gives rise to dharma. It is dharma that gives rise to shanti, that leads to prema, ultimately conferring ananda, bliss.
0: Eppudu prema puttinado, appudu etti dveshamu undadu.
1: The moment love finds its place, there will be no hatred at all.
0: Kalukane akkade ahimsa prarambham.
1: And there arises ahimsa, non-violence.
0: Kaluka non-violence ippudu kavalanukunte ఒకరికొకరు పోటాడుకుంటే కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ నాన్ వయలెన్స్
0: ధర్మము, ధర్మం నుంచి ప్రేమ, ప్రేమం నుంచి ఆనందం.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ గివ్స్ రైట్ టు ధర్మ,

0: సర్వులు ఏకమైపోతారు.
1: When once the love is established, all get unified, united.
0: కనుకనే మమై వాంసు జీవలోకి జీవభూత సనాతన.
1: Therefore God has clearly declared that you are all the sparks of his own divinity.
0: అందరూ నా అంశములే.
1: That you are all my sparks only.
0: మీరందరూ ప్రత్యేకమైనటువంటి వారు కాదు.
1: You are not separate apart from me.
0: నా ప్రతిబింబములే.
1: You are all my reflection.
0: నేను మీరే మీరు నేనే.
1: You are I here and I am you.
0: దేహములు నామములు వేరు వేరు కావచ్చు.
1: The bodies and names may vary.
0: అందరియందూ ఉన్నది ఒకటే ఆత్మ.
1: It is only Atma consciousness which is present in all.
0: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క పేరు పెట్టారు.
1: However, each body has got its own name.
0: దేని కోసం? గుర్తించు కోసం.
1: Why? For recognition, identification.
0: ఈ పేర్లు కేవలము గుర్తింపు కోసం పెట్టినవే కాని ఈ పేర్లు సరియైనవి కాదు.
1: The names are christened only for purposes of identification, but they do not exist in reality.
0: ఆత్మ అందయందు ఒకటే.
1: It is Atmic principle which is one and the same.
0: కనుక ఆత్మను ప్రేమించు.
1: Love Atma consciousness.
0: నిన్ను నీవు ప్రేమించుకున్నటువంటి వాడవుతావు.
1: It amounts to loving yourself.
0: కానీ ఈనాడు లోకంలో ప్రేమ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపంగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: బట్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ లవ్ ఇస్ కేటగరైజ్డ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: భార్యాభర్తల ప్రేమ ఒకటి అంటున్నారు.
1: దే థింక్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ లవ్.
0: తల్లి బిడ్డల ప్రేమ మరొకటి అంటున్నారు.
1: And they also call something else the relationship that exists between the mother and the child.
0: Akka chellendra prema marokati antunnaru.
1: And the love that exists among sisters is different one.
0: Kani ee kevalamu manasika bhavamle nadi andariyendu unnatundi prema okkate.
1: They all represent your feelings and sentiments and relationships, but love is one and the same.
0: Kavilitti premanu manamu kaligi undinappude సర్వుడు కూడా నువ్వు ఏకము కావచ్చు.
1: And once we have this love, all can stand united.
0: ఈ భేదభావములే మనకు ఏమాత్రము సంభవించవు.
1: Then there will be no scope for differences whatsoever.
0: ఎట్టి ద్వంద్వం కూడా అక్కడ కనిపించదు.
1: You don't find even a trace of duality.
0: Duality లేనప్పుడు అంత ఒక్కటే.
1: When there is no dualism or duality, you find
0: a man with a dual mind is half blind.
1: Man with dual mind is half blind.
0: కనుక మనం బ్లైండ్ కాదు.
1: We are not blind.
0: రెండు కన్నులు ఉన్నాయి.
1: There are two eyes.
0: రెండు కన్నులు చేసి ఒకటే అనే చూస్తున్నాయి.
1: Both the eyes will help you to see the same object.
0: కనుక మనం అందరూ కూడా ఒకటే.
1: Therefore we are all one.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: ఆ విధంగా మనం భావించినప్పుడే ఈ భేదములు కలహములు కల్లోలములు ఏ విధమైనటువంటి యొక్క అశాంతులు ఈ జగత్తునందు కారణము.
1: When we live up to this dictum, there will be no chance for any conflict or in fighting or controversy or differences.
0: అందరూ మనము ఒక తండ్రి బిడ్డలమే.
1: We are all the children of the same mother.
0: ఆ విధమైనటువంటి భావాన్ని మనం ఈనాడు సంపాదించాలి.
1: We should acquire that sort of a feeling today.
0: అప్పుడే మనం మానవత్వము ఏకమవుతుంది.
1: Then only the humanity will be one.
0: నీవు నీవు ఏమంటున్నావు? నేను మానవుడు మానవుడు అంటున్నావు.
1: యు కాల్ యువర్సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మానవ హ్యూమన్ బీయింగ్?
0: క్రోధ గ్రామములు చేతో కూడినటువంటి వాడా?
1: యు మీన్ టు సే ద కాంబినేషన్ ఆఫ్ ద లింబ్స్ అలోన్ ద లెగ్స్ అండ్ ద హ్యాండ్స్?
0: కాదు కాదు.
1: నో.
0: మానవ
1: మానవ
0: మానవ అనగానేమిటి? మనలో భేదం లేకుండా ఉండేటువంటి మానవ.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ దిస్ ద వన్ దట్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్.
0: మనలో ఎట్టి భేదమని కూడా అక్కడ ఆవిర్భించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్కోప్ ఫర్ డిఫరెన్సెస్.
0: మనము అందరు కూడాను దేహములు వేరు వేరైనా ఆత్మ ఒక్కటి.
1: దౌ ద బాడీస్ ఆర్ డిఫరెంట్, the Atma is one.
0: Atma okate ainappudu andaru manamu

0: ఒక సోదరి బిడ్డలమే.
1: When one's atma is one, we'll understand that we are all kith and kin.
0: రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: Names and forms are different.
0: కనుక మనము ఈ రూపనామములను పురస్కరించుకొని మన భేదభావములను అభివృద్ధి పరచుకోకూడదు.
1: We should not develop controversy differences based on the names and forms.
0: కాని మనము ఎక్కడ పోయినప్పటికీ ఏకంగా ఉండాలి.
1: Therefore, wherever we go, we should stand united.
0: ఐదు వేళ్ళ వేరే అయినప్పటికీ హస్తం ఒక్కటే.
1: Though we have five different fingers, they belong to the same palm, the hand.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many, but gold is one.
0: పశుల వెన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The color of the cows are different, but milk is one.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: Beings are many, but the indweller is one.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Nationality, the races may be different, but the birth is same.
0: మన జన్మము మానవ జన్మము.
1: We are born as human beings.
0: జన్మమునగా జన్మించినటువంటిది.
1: That which is born, that is janma.
0: మనం అందరం కూడా మానవులమే.
1: We are all human beings.
0: అయితే ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క మార్పులు కలిగించవచ్చు.
1: However, there may be certain modifications, changes.
0: మానవులందరూ ఒకటైనప్పటికీ దాని పవర్స్ డిఫరెన్స్ గా ఉంటాయి.
1: Though human race is one, but there may be difference in reflection of
0: అన్నింటి యందు ఉన్నటువంటిది యొక్క ఆత్మ ఒక్కటే.
1: And the atma in all is one.
0: చూడండి ఎన్ని బల్బులు వెలుగుతున్నాయి.
1: సో మెనీ బల్బ్స్ ఇల్యూమినింగ్ హియర్.
0: బల్బులు వేరు వేరుగా కనిపించినప్పటికీ.
1: Though bulbs are many.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: The current is one.
0: కనుకనే ఇవన్నీ దేహాలంతా కూడా బల్బులు వంటివి.
1: Therefore all bodies are equal to bulbs.
0: ఒక్కొక్క బల్బు ఒక్కొక్క పవర్ఫుల్ గా ఉండొచ్చు.
1: The bulb may vary in its voltage.
0: అయితే ఈనాడు అటు ఏకత్వాన్ని చూపించాలని ఎంతో నాకు చాలా ఆనందంగా ఉంది.
1: భగవాన్ విల్ ఫీల్ వెరీ మచ్ డిలైటెడ్ టు డెమోన్స్ట్రేట్ దిస్ వన్నెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కానీ నాకు కొన్ని లక్షల జాబులు వచ్చాయి పొద్దు.
1: భగవాన్ రిసీవ్డ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లెటర్స్ దిస్ మార్నింగ్.
0: స్వామి మీరు లింగమును ఉద్భవింపజేస్తున్నారు.
1: భగవాన్ యు ఆర్ జస్ట్ అలవింగ్ ద లింగా టు కమ్ అవుట్ ఆఫ్ యూ. లింగోద్భవ.
0: చాలా మంది డాక్టర్స్ కూడాను ఇది మంచిది కాదు.
1: మెనీ డాక్టర్స్ ఆల్సో డు నాట్ అక్సెప్ట్ దిస్, అప్రూవ్ దిస్.
0: ఇది మీరు చేయవలసినది.
1: బట్ హౌఎవర్ యు హావ్ టు డూ ఇట్.
0: ఈ మానవులకు గుర్తింపు చేయడానికి కొన్ని రకమైనటువంటి ఈ వెలుగును వెలిగించవలసింది.
1: ఫర్ ద మ్యాన్ టు నో ద ట్రూత్ అండ్ ద లైట్, లైట్ హాస్ గాట్ టు బి ఇగ్నైటెడ్.
0: సరి అయిన మానవులకు 32-35 వరకు కూడా పవర్ ఉంటుంది.
1: మ్యాన్ విల్ హ్యావ్ దట్ లేటెంట్ పవర్ పవర్ఫులే బిట్వీన్ ద ఏజ్ 30-35.
0: కానీ దేహంలో ఉన్నటువంటి రక్తము చాలా ద్రవంగా ఉంటుంటుంది.
1: బ్లడ్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్.
0: కానీ ఇది సాలిడ్ గా కావాలనుకుంటే దీనికి ఎంతో అవర్స్, దీనికి ఎనర్జీ వేస్ట్ చేయాలి.
1: అండ్ దిస్ బ్లడ్ టు బికమ్ ఎ సాలిడ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ హాస్ గాట్ టు బి యూటిలైజ్డ్.
0: ఈ ఎనర్జీకి తగినటువంటి బలం కూడా ఉండాలి.
1: అండ్ ఫర్ ది యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ఎనర్జీ ద స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్.
0: ఇది ఒక్కొక్క లింగం చూస్తే
1: ఈచ్ లింగం
0: ఎన్నో పౌండ్లు ఉంటుంది.
1: ఇట్ ఈస్ వెరీ హెవీ పౌండ్స్ ఇన్ ఇట్స్ వెయిట్.
0: ఇలాంటి దీనికి మీరు ఈ విధంగా వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు.
1: ఫర్ సచ్ ఎ థింగ్ భగవాన్ ఇస్ నాట్ ప్రాపర్ టు
0: నమ్మిన వారు నమ్మని, నమ్మకపోయిన వారు నమ్మకపోని.
1: దోస్ దట్ హ్యావ్ ఫెయిత్ విల్ కంటిన్యూ టు రిమైన్, దోస్ దట్ డు నాట్ హ్యావ్ వెల్ వీ డోంట్ నీడ్ టు బాదర్.
0: కనుక దేహాన్ని మీరు ఎక్కువ శ్రమ పెట్టుకోకండి.
1: డోంట్ స్ట్రెయిన్ యువర్ బాడీ భగవాన్, డోంట్ స్ట్రెయిన్ యువర్ బాడీ.
0: మాకు ఈ దేహము చాలా ప్రధానము.
1: భగవాన్ యువర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ అస్.
0: మేము ఈ దేహాన్ని ఆశ్రయించి మేము మీ చింతకు చేరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నియర్ యూ విత్ యూ బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ప్రాక్సిమిటీ.
0: ఈ ఫిజికల్ బాడీని మీరు కొంతవరకు త్వరలోపలి కొంత తగ్గించుకుంటే చాలా బాధ కలుగుతుంది.
1: And if you strain yourself like this, Swami, the body will be put to suffering.
0: ఈ బాడీ అంతా కూడాను నెగిటివ్ పెయిన్ ఆధారపడి ఉంటుంది.
1: Whole body is based on the light, the effulgence.
0: కానీ పాజిటివ్ పోయిందంటే నెగిటివ్ వ్యర్థమైపోతుంది.
1: When once the positive is gone, the negative is useless.
0: మమ్మల్ని అనుగ్రహించి మీరు ఈ శక్తిని కొంతవరకు అరికట్టుకోవాలి.
1: All have prayed to Bhagavan unitedly. Bhagavan, save the energy. Please control your energy.
0: కనుక భగవంతుని యొక్క తత్వము ఎంతైనా కావచ్చు.
1: The power of the divinity is infinite.
0: ఆకాశంని భూమిగా మార్చవచ్చు, భూమిని ఆకాశంగా మార్చవచ్చు.
1: The earth can be transmuted into sky and vice versa.
0: కానీ ఇది సులభమే.
1: Easy.
0: ఇందువల్ల
1: why?
0: ఆకాశం భూమి అయింది, భూమి ఆకాశమైంది.
1: The earth that has become a that is sky and the sky that has become
0: the sadhakulu gati emiti.
1: So what is the purpose of the aspirant here?
0: Karuka meeru tatkarikamainatvanti tripti kosamani present aananda pettu kosamani meeru ee vidhamainatvanti yokka shaktini niyoginchukoddu.
1: Bhagavan, do not strain yourself to give this temporary joy, temporary happiness to all devotees.
0: Ippatike ee dehamunaku 82 samvatsaram ayindi.
1: The body of Bhagavan is already 82 years in its age.
0: Kani inka konta kaalam maatramai undagalu.
1: Body will remain for some more time.
0: Kani ee shakti antarpadanu meeku aneka vidhamainatvanti aanandanni andinche nimittamai deenni nenukovali.
1: Bhagavan should hold this energy. Bhagavan should retain this energy to confer joy, bliss to everybody in the years to come.
0: త్వరలోపలనే మీకు అనంతమైన ఆనందాన్ని అందిస్తాను.
1: వెరీ సూన్ భగవాన్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ బ్లిస్.
0: కనుక దేహంతో ఆనందించేటువంటి యొక్క భౌతికమైనటువంటి ప్రజలకు దేహమే ప్రధానం.
1: దోస్ దట్ గో బై దిస్ బాడీ, ఇట్ ఇస్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దేహమే ప్రమాణము.
1: అండ్ ఇట్స్ ద బాడీ దట్ ఇస్ ద స్టాండర్డ్.
0: కనుక ప్రమాణము ప్రధానమైనటువంటి ఈ దేహాన్ని సంరక్షించుకోవటము నాకు ఒక కర్తవ్యం.
1: ఇట్ ఇస్ భగవాన్స్ డ్యూటీ టు సీ దట్ ద బాడీ ఇస్ వెల్ మెయింటైన్ కెప్ట్ అప్ ఫర్ ది సేక్ ఆఫ్ ది డివోటీస్, ఫర్ ది సేక్ ఆఫ్ ఆస్పిరెంట్స్.
0: ఈ డివోషన్ అనేటువంటిది చాలా మన భారతదేశంలో చాలా ప్రధానమైన.
1: అండ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ భారత్.
0: మీరు హిందూ అంటారు, హిందూ దీని హిందూ దేశం అంటారు.
1: యు కాల్ దిస్ హిందూ దేశ.
0: హిందూ అనగా ఏమిటి? HINDU.
1: వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ హిందూ? HINDU.
0: ఇది పంచభూతములు, పంచ ప్రాణములు, పంచకోశములు.
1: ది ఫైవ్ లెటర్స్ రిప్రజెంట్ ఫైవ్ లైఫ్ షీట్స్, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్
0: లైఫ్
1: సెన్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్.
0: కనుక ఈ హెచ్ అనేటువంటిది హ్యూమిలిటీ.
1: సో హెచ్ రిప్రజెంట్ హ్యుమానిటీ.
0: హ్యుమానిటీ ఐ అనేటువంటిది ఇండివిజువాలిటీ. ఇండివిజువాలిటీ
1: దిస్ యు ఫైండ్ ఇండివిజువాలిటీ. ఐ రిప్రజెంట్స్ ఇండివిజువాలిటీ.
0: ఎన్ నేషనాలిటీ.
1: ఎన్ స్టాండ్ ఫర్ నేషనాలిటీ.
0: డి డివినిటీ.
1: డి రిప్రజెంట్స్ డివినిటీ.
0: యు యూనిటీ.
1: యు ఈజ్ యూనిటీ. యు స్టాండ్ ఫర్ యూనిటీ.
0: మీరు యూనిటీగా ఉండినప్పుడే ఈ యొక్క డివినిటీని డెవలప్
1: చేసుకోవాలి.
0: ఈ డెవలప్ చేసుకున్న తక్షణమే సంతోషంగా శాంతిగా ఉంటుంటుంది.
1: When you develop divinity, you can be happy and peaceful.
0: అదే నేషనాలిటీ.
1: That takes you experience nationality.
0: ఈ నేషనాలిటీని మనం కాపాడాలి.
1: We should uphold, strengthen the nationality.
0: నేషనాలిటీ యొక్క విశ్వాసాన్ని మనం మనసులో పెట్టుకోవాలి.
1: Should have that nationality, the national fervor, patriotism.
0: Nationality ni pogotukunte maname devu.
1: When once you are not patriotic,
0: kaani nationality ni kaapadetunte vaadu evaru? Individuality.
1: So it is individuality that will safeguard nationality.
0: Aa individuality ni humanity ni poshistundi.
1: It is this individuality that sustains the entire humanity.
0: Kanuka prapanchamlo manam అన్నింటినీ మనం కొంతవరకు కొంత నిమిట్లో పెట్టుకోవాలి.
1: Therefore, in this world, we should keep everything under certain limits.
0: ఈ లిమిట్ లో పెట్టుకున్నప్పుడే కొంతవరకు శాంతి దిగుతుంది.
1: When once you have certain limits for all these things that you use, you will be peaceful.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: సత్యం పుట్టును ఎక్కడ, సత్యమంతా సత్యం నుంచే పుట్టుండాలి.
1: And everything has emerged out of this.
0: సత్యంబు నందుండి సర్వంబు సృష్టించే.
1: It's out of his own truth the whole universe manifests.
0: సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: And the entire creation merges there in truth again.
0: సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: The entire creation merges in this truth.
0: సర్వ సృష్టి తత్వము సమస్త వ్యక్తిత్వము.
1: And the principle of the entire creation is this combination of the individual.
0: సమత్వం చూచితే సర్వత్రా కనిపిస్తుంది.
1: When one there is equanimity, equality, you will notice it everywhere.
0: దైవము ఎక్కడో ఉన్నాడని మీరు అనుకోకండి.
1: Never think that God is apart.
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: Everyone is divine, the personification of God.
0: ఆ తత్వాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి.
1: Treasure this feeling within you.
0: ఈ సత్యము ప్రతి ఒక్క మానవులకు ప్రత్యక్ష దర్శనం.
1: And everyone should visualize, personally experience this truth.
0: కన్నులు మూసుకొని ఇవి యోచించు.
1: Close your eyes and ponder over.
0: Who am I? అని ప్రశ్న వేసుకో.
1: Question yourself, who am I?
0: నీ కన్నులు మూసుకున్నప్పుడు నీకేం కనిపిస్తుండది?
1: You close your eyes, what is it that you see?
0: ఏమీ కనిపించడం లేదు.
1: You don't see anything.
0: ఏం కనిపిస్తుండది?
1: What do you see there?
0: నేనెవరు, నేనెవరు, నేనెవరు, ఆ ప్రశ్న మాత్రం వినిపిస్తుంటుంది.
1: ఓన్లీ క్వశ్చన్ రిమైన్స్, హూ యామ్ ఐ, హూ యామ్ ఐ.
0: అప్పుడు తెలుస్తుంది నేను ఏమీ కానటువంటి రూపాన్ని.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ యు ఆర్ నోబడీ, యు ఆర్ నోబడీ.
0: ఈ రూపనామములంతా కూడా నువ్వు కేవలము మార్పు చెందేటువంటివే కానీ ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటివి కాదు.
1: బాడీ అండ్ ద నేమ్ విల్ బి చేంజింగ్ కాన్స్టెంట్లీ.
0: సత్యంబు ఎప్పుడు సత్యంబుగా నుంచు వేద సమ్మతము విప్రులారా.
1: స్కాలర్స్ అండర్స్టాండ్ దిస్, ట్రూత్ విల్ రిమైన్ సేమ్ ఆల్ త్రూ.
0: కాయంబుని ఎప్పుడు కష్టములతో జయించి కన్న కష్టముల చేత కాచుకుని వారు.
1: అండ్ దోస్ పీపుల్ దట్ వర్క్ హార్డ్, స్ట్రగుల్ హార్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిఫికల్టీస్ దే షుడ్ ఆల్సో రియలైజ్ దిస్.
0: కనుక కాయము కష్టముల నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: The body is given so that you may exert, you may work hard.
0: Kashtamalu lekapoyina kashtamalu manam teppinchukovali.
1: You may not have troubles, but yet you should not be afraid of the troubles.
0: Kashtamalu lekapothe sukhame manaku prapthinchalu.
1: Without these difficulties you can never be peaceful nor happy.
0: The pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: Kaduka manaku rendu badala madhya lopalle oka sukham manaku chikkutundi.
1: Here lies the pleasure in between two pains.
0: Ekkada manaku కష్టం కలిగిందో అక్కడ సుఖం మనకు
1: ప్రాప్తిస్తుంది. ఆ
0: కష్టం కొద్ది కాలమే తప్ప ఎక్కువ కాలం ఉండదు.
1: The pain may last for a short while, not for a long time.
0: కనుక ఈ సుఖమైనటువంటి దాన్ని మనం ఎక్కువైనటువంటి దాన్ని మనం సంపాదించాలంటే కొంచెం కష్టం కొంచెం అనుభవించాలి.
1: In order to have that infinite state of bliss, we have to be prepared to face minor difficulties.
0: పురందర్ దాస్ చెప్పాడు.
1: It was Purandar Das who said,
0: nemadige pinchamunu chupinchina varevaru color vesina varevaru.
1: Who painted the feathers of the peacock in such a lovely way?
0: Chilukaku erratti mukku petti pachchani cheyikirchi dani poshinchina varevaru.
1: All the perfect green color of the body, who is responsible for the red beak or the nose?
0: Better fact really పుట్టిన వృక్షకి కట్టెను కట్టి నీరీసిన వారు బెట్టతాతుది అల్లి అంటే కొండ లోపల పుట్టిన దానికి ఆ రాడల్లో పుట్టిన దానికి ఎవరు కట్టె కట్టి నీరు పెట్టారు.
1: The one that is born in rocks, who supply water to those in living in rocks?
0: కళ్ళనల్లి పుట్టిన హూగోవ ప్రాణికి అల్లి ఆహారం నిర్మిస్తున్న వారు. కళ్ళనల్లి అంటే రాతి మధ్య లోపల పుట్టినటువంటి ఒక కప్పకు ఎవరు ఆహారాన్ని అందిస్తున్నారు?
1: హూ ఈస్ ఫీడింగ్ దోస్ ఫ్రాగ్స్ దట్ లివ్ ఇన్ దీస్ రాక్స్ ఇన్ ది జస్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద హార్డ్ మ్యాటర్ అరౌండ్.
0: కాబట్టి అందరికీ మీరే ఇస్తున్నారు.
1: ఓ గాడ్, యూ గివ్ అస్ ఫుడ్. యూ గివ్ అస్ షెల్టర్.
0: అన్నింటికీ మీరే అయినప్పుడు దీనికి మాత్రం మీరు కాదా?
1: యాజ్ యూ టేక్ కేర్ ఆఫ్ అస్ ఎవ్రీవేర్, యూ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్
0: అస్ ఎవ్రీ. మానవత్వంకు దివ్యత్వమైనటువంటి దైవత్వమే నిజమైనటువంటి ప్రత్యక్ష సాక్షి.
1: ద రియల్ విట్నెస్ ఆఫ్ డివినిటీ ఇస్ దిస్, విత్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇస్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక మీరు అందరినీ రక్షించాలి.
1: గాడ్ యు మస్ట్ ప్రొటెక్ట్ ఆల్ ఆఫ్ అస్.
0: అందరిలో ఉండి రక్షించాలి.
1: భగవాన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ఆల్ ఆఫ్ అస్.
0: ఆత్మస్వరూపుడై అందరి యందు కూడా ఉన్నారు.
1: భగవాన్ యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కాబట్టి ఆత్మ రక్షించేది ఆత్మనే కానీ వేరొకటి కాదు.
1: యూ ఓన్లీ ప్రొటెక్ట్ అస్, యువర్ ఆత్మ విదిన్ అస్, నాన్ ఎల్స్ కెన్ ఎవర్ ప్రొటెక్ట్ అస్.
0: కనుక దైవమా, మీరు అన్నింటి అంత కూడాను సరి అయినటువంటి యొక్క బుద్ధిని ఇచ్చి,
1: భగవాన్ కన్ఫర్ అస్ గుడ్ ఇంటెలెక్ట్,
0: మంచి వారికి అనేక కష్టములు కలుగుతూ ఉంటాయి.
1: ఇట్ ఆల్సో హ్యాపెన్స్ దట్ గుడ్ పీపుల్ ఫేస్ ప్రాబ్లమ్స్.
0: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బని.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ద స్టోన్స్ దట్ ఆర్ పెల్టెడ్ ఎట్ ఇట్.
0: కాయల చెట్టుని ఎవ్వరు కూడా కొట్టరు.
1: అండ్ ద ట్రీ వితౌట్ ఫ్రూట్స్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ సచ్ సఫరింగ్.
0: కనుక ప్రతి ఫలం నందు కూడాను,
1: ఎవ్రీ ఫ్రూట్,
0: ప్రతిధ్వనించుతున్నది మీరే.
1: ఇన్ ఎవ్రీ ఫ్రూట్ భగవాన్ యు ఆర్ దేర్.
0: అట్టి ప్రతిధ్వనించుతున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని రక్షించేది ఆత్మే తప్ప మరొకటి కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సూపర్ కాస్మిక్ ఆత్మ దట్ ప్రొటెక్ట్స్ ది ఆత్మ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: కనుక ఒక ఆత్మసత్వాన్ని మేము విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఎట్టి నామరూపములు లేకపోయినప్పటికీ ఆత్మతత్వాన్ని మీరు విశ్వసిస్తే అదే మీకు సర్వరక్షకుడిగా ఉంటుంటారు.
1: యూ మే నాట్ ఫాలో డెఫినెట్ ఫార్మ్ ఆర్ నేమ్ బట్ యూ హ్యావ్ గాట్ ఫెయిత్ ఇన్ ఆత్మ, దిస్ కాన్షియస్నెస్ దట్ ఈస్ ఇనఫ్.
0: కనుక ఆత్మనే ప్రధానమైనటువంటి యొక్క ప్రత్యక్ష దైవం.
1: Therefore the consciousness Atma is God verily.
0: Sarvata Panipadam Sarvatochi Siramukham Sarvata Sutamadhyoki Sarvama Uttisthati.
1: God is present everywhere. All hands are His, all ears are His, all feet are His, all ears are His, all eyes are His.
0: Kalka Sarvabhutamani Yandukura Uttisthatika Atma Tattvame Satyamainatvanti Nityamainatvanti.
1: Therefore the fundamental truth which is the eternal principle is this atma that dwells in all of the beings.
0: Atmane anninti andu cherutunnadi.
1: It is atma that binds all together.
0: Ee atmanu mukkalu cheyakare.
1: You cannot fragment or segment atma.
0: Nee atmanu inkodlo cheyacharam adi sadhyam kaadu.
1: It is not possible to connect your atma with another.
0: Andari endu unnadi oke atmane.
1: It is the same atma which is present in all.
0: Nee balbulu endu unnatundi current okate.
1: The same current that is present in all of the bulbs.
0: ఒక్క దగ్గర మనం కట్ చేస్తే అన్ని బల్బులు వెలిగిపోతాయి.
1: We cut at one place, there will be no illumination at all.
0: కనుక ఈ వేరు వేరు భేదము లేదు.
1: Therefore, there are no differences in reality.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు సైన్స్ చాలా విపరీతమైనటువంటి యొక్క వికారములను సృష్టించుతున్నది.
1: The science has progressed that we find so many perversions in its progress.
0: దీనివల్ల అనేక రకములైనటువంటి యొక్క బాధలు కూడా సంభవిస్తున్నాయి.
1: అండ్ ద సైన్స్ దట్ హస్ బీన్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే ఈస్ లీడింగ్ టు సర్టన్ ప్రాబ్లమ్.
0: ఒక్కొక్క దేశము ఒక్కొక్క రకమైనటువంటి యొక్క మార్పును కలిగించుతున్నది.
1: ఈచ్ కంట్రీ ఈస్ నోటీసింగ్ సర్టన్ అబరేషన్స్ అండ్ అబ్నార్మాలిటీస్.
0: అమెరికా చూస్తే పశువులకంతా కూడాను మాంసం తినిపిస్తుంది.
1: అండ్ యు నో ఇఫ్ ద కౌస్ ఆర్ ఫెడ్ విత్ ఆల్ ద మీట్.
0: కానీ అది మీట్ తీయటం వల్ల ఎక్కువ పాలిస్తుంది వీళ్ళ ఆశ.
1: దేర్ ప్లాన్ ఈజ్ దట్ కౌస్ విల్ ఈల్డ్ మోర్ మిల్క్ ఇఫ్ దే ఆర్ ఫెడ్ విత్ మీట్.
0: కానీ దానికి వేరు వేరు జబ్బులు వస్తాయి.
1: బట్ దే విల్ సఫర్ ఫ్రమ్ వేరియస్ డిసీజ్.
0: ఆ మిల్క్ తాగినటువంటి వారికి అనేక జబ్బులు ప్రారంభిస్తున్నాయి.
1: దోస్ దట్ డ్రింక్ దిస్ మిల్క్ విల్ ఆల్సో విల్ హ్యావ్ డిసీజెస్.
0: కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క మార్పులు కలిగిస్తున్నది.
1: ఈచ్ ఆఫ్ దీస్ యాక్షన్స్ will certainly lead to certain
0: సహజమైనటువంటి ఒక జీవితమైన
1: కండిషన్
0: మనం గడపాలి. ఒక్క భారతీయుడు మాత్రమే
1: Only Bharatiyas that lead a natural life that's gifted by God.
0: Artificial life is good.
1: We should never be artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ తీసుకోవటం వల్ల అన్ని విధాలు ఆర్టిఫిషియల్ గానే
1: వస్తుంది. As we go by this artificial life, we'll have all artificial ends or results.
0: అన్నం తినాలి.
1: Partaking food.
0: ఒక చిన్న విషయం మీరు చూసుకోండి.
1: A small factor you observe.
0: కూరగాయలు ఏది కూడా ఎంత మార్పు కలిగింది.
1: You find so many changes in the vegetables.
0: మనము ఎంతనో ఆకుకూర తినేటువంటి.
1: And we used to take the leaves, green leaves, used as vegetables.
0: ఈ ఆకులు ఆకుకూర అనేటువంటిది ఎంతో బలం ఇచ్చేటువంటిది.
1: And that gives a lot of strength to the body.
0: ఇప్పుడు ఆ ఆకుకూరకు అనేక రకమైనటువంటి యొక్క ఈ డ్రైనేజ్ వాటర్ ని కట్టి దానికి అనేక రకములుగా మార్పు తెచ్చి.
1: Because of the drainage water that is just supplied to these plants, the green leaves are also totally polluted.
0: కనుక కూరగాయలన్నీ కూడాను ఆకుకూరలన్నీ కూడాను పాడైపోయినవి.
1: Therefore, vegetables in the green leaves are totally spoiled.
0: వంకాయ కూర అంటే ఎంతో ఇష్టం.
1: బ్రింజాల్ కర్రీ, మెనీ పీపుల్ లైక్ ఇట్.
0: ఒకానొక సమయంలో రావణాసురుడు కూడా చెప్పారు, వంకాయ వంటి కూరయు, పంకజము సీత వంటి భావమనియు, శంకరుని వంటి దైవము, లంకాదిపు వైరు వంటి రాజులు కదరా.
1: It was said clearly, is there any curry equal to that of Brinjal? Is there an enemy who is as mighty as Ravana? Is there any compassionate God more than Shankara? Is there anyone lady who is greater than Sita? That is the level of Brinjal.
0: Dinadu vankaya vanti kura poorthi poyindi.
1: And today we don't have that quality in Brinjal.
0: Anta pollution ayipoyindi.
1: And all Brinjals are highly polluted.
0: ఈ పొల్యూషన్ తెలుసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి భావం అంతా కూడా పొల్యూషన్ గా మారిపోతుంది.
1: And because of this pollution, we'll have polluted feelings and thoughts.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరంతయో చదువుకున్నటువంటి వారు, మీరు ఈ పిచ్చి పిచ్చి బుక్లు అంతా చదువుకొని మీరు మార్చుకోకండి.
1: You're all knowledgeable, you read well, but don't go through the rotten, silly books.
0: మన భారతీయ సంస్కృతిని అనుసరించండి.
1: You follow the culture of Bharat.
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is highly sacred.
0: ఈ సీక్రెట్ ను ఎంతనో అందరూ అనుభవిస్తూ వచ్చారు.
1: The sanctity of the culture of Bharat is experienced, enjoyed by
0: many. కొంత కాలమునకు ఈ విదేశీయులంతా కూడా ఈ భారతీయ చరిత్ర యొక్క సత్యమును గుర్తిస్తారు.
1: Very soon, all people all over the world will recognize the culture of Bharat.
0: తిరిగి మార్పు చెందుతారు.
1: And then they will be transformed.
0: అంతవరకు మనం కాచుకొని ఉంటామా?
1: Shall we wait till then?
0: వద్దు వద్దు.
1: నో,
0: మనం ఎప్పటికప్పుడే మనం సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తా వస్తాం.
1: There and then itself, let us tread along the right path.
0: దైవము అన్ని విధాలా రక్షిస్తుంటాడు.
1: God will protect us in every way.
0: ప్రతి ఒక్క విషయం అందు కూడా గుర్తిస్తుంటాడు.
1: Every matter he helps us.
0: దైవం ఉండగా మనకు ఏ విధమైనటువంటి యొక్క ఇది మనకు అక్కర్లేదు.
1: And God is our support. We don't need to have any fear.
0: నేను ఒకానొక సమయం లోపల ఈ యొక్క కాంగ్రెస్ రాక పూర్వము పల్లెల్లో అంతా కూడా సభలు జరిపేటువంటి వాడిని.
1: భగవాన్ కన్వీన్డ్ so many meetings in the local village prior to independence before the Congress rule.
0: బీదవాళ్ళందరికీ సహాయం చేయాలని నేను ముందుకు పోయేటువంటి వాడిని.
1: భగవాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ టు హెల్ప్ పూర్ నీడీ పీపుల్.
0: నేను ఒక చిన్న నిక్కర వేసుకుని చొక్కా వేసుకుని బజెట్ లో పోతుంటే అందరూ కూడా నన్ను అరిచేటువంటి వాడు.
1: భగవాన్ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ద స్ట్రీట్ వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్ అండ్ షర్ట్ వేర్ మెనీ పీపుల్ ఫెల్ట్
0: అడ్డపంచి వచ్చి తెచ్చి కట్టేటువంటి వారు.
1: దే వాంటెడ్ హిమ్ టు హావ్ ద పంచ్ అండ్ ఫుల్ క్లాత్.
0: మారయ్యలకు వెళ్లి
1: భగవాన్ విజిటెడ్ దోస్ ఫ్యామిలీస్ ఇన్ దోస్ డేస్ దేవర్ అన్టచబుల్.
0: నేలను దున్ని విత్తులు నాటి పంటలు పండిస్తే మీరు మేడల నుండి మెట్టే దిగక పెంగి కూర్చుంటే చాకరీ అంతా వారి పాల, మంచి సౌఖ్యం అంతా మీ పాల.
1: When we till the land here, when we work day and night, sowing the seeds, water, when we are agriculturists struggling hard, you rich people stay there in big mansions, you enjoy at our expense. Where is justification? Where is justice?
0: అవు దేవుడు ఉన్నారా అని మీరు మాకు ఎవరైనా చెప్పేటువంటి వారు అని మీరు అడ్డు తిరిగితే,
1: హావ్ ఎవర్ ఆస్క్డ్ ఎనీబడి వేర్ ఇస్ గాడ్, హావ్ ఎవర్ డిసోబేడ్ సచ్ ఎన్ ఇంజస్టిస్.
0: ఈ అడ్డు తిరిగినటువంటి వారికి మనము చక్కని జవాబు ఇచ్చేటువంటి వారు.
1: అండ్ దే గాట్ పర్ఫెక్ట్ ఆన్సర్ వెన్ ఎవర్ దే అబ్జెక్టెడ్.
0: దేవుడు ఇచ్చిన ధరని రా ఇది ఎవరి అబ్బసొమ్ము.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ మనీ, హూస్ grandfather's property it is.
0: Balavantulamane paibadi vosthe bhagavantudeyada.
1: And these strong people are ready to attack us. Do you think that there is no God to protect us?
0: Sahodaratvam sadhincheti mahatma ledeyada.
1: Do you think there are no noble souls to promote the fraternity feelings of brotherhood?
0: Melukondi melukondi maya maruvandi.
1: Wake up and wake up, give up that illusion.
0: ఈ విధంగా బోధిస్తుంటే నన్ను అందరూ వచ్చి కొట్టేటువంటి వాడు.
1: భగవాన్ వాజ్ స్పీకింగ్ లైక్ దట్, టీచింగ్ లైక్ దట్, సింగింగ్ లైక్ దట్, హి వాజ్ అటాక్డ్.
0: ఈ బ్రదర్ కూడా వచ్చి చాలా చెంప చెంపలు కొట్టేటువంటి వాడు.
1: ఈ బ్రదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆల్సో స్లాప్డ్ హిమ్.
0: నీవు ఎందుకు ఈ పబ్లిక్ లో పోతావు?
1: వై డు యు గో టు పబ్లిక్?
0: పోవద్దు,
1: డోంట్ గో,
0: చదువుకుపో.
1: యు డోంట్ స్టడీ,
0: నువ్వు ఇంటి నుంచి బయట పోకూడదు.
1: యు షుడ్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద రెసిడెన్స్
0: అని ఒక రూమ్ లో వేసి తాళం వేస్తారు.
1: భగవాన్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ రూమ్ అండ్ లాక్డ్.
0: అక్కడికి అందరూ వచ్చేటువంటి వాడు.
1: ఆల్ పీపుల్ యూజ్డ్ టు ఫాలో హిమ్ అండ్ గో దేర్.
0: సత్యం రాజు రాజు రాజు రిపించేటువంటి వాడు.
1: దే ఆల్వేస్ కాల్ హిమ్ సత్యం రాజు, సత్యం రాజు.
0: నాయన దాదా కొంతసేపు మీరు ఊరుకుండండి, నేను తప్పక వస్తాను, నేను మీ వాడిని, మీ యొక్క వీధిని అన్ని విధాలు నెరవేర్స్తాను అని వారికి ఎంతో ధైర్యం చెప్పేటువంటి వారు.
1: Swami said, wait for some time, I'll come to you, I belong to you, wait for some time, be patient.
0: కనుక ఈ విధంగా ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఈ బీదలను రక్షించటము, బీదలను పోషించటము, బీదలను సంరక్షించటము, వారికి అన్నపానాదు ఇవ్వటము, ఆనందాన్ని అందించటము అది నా యొక్క కర్తవ్యం.
1: Right from the childhood, it is Bhagavan's determination, it is Bhagavan's continued effort to alleviate the suffering of the poor and the needy. Helping the poor people, coming to the rescue of the forlorn is the vow that Bhagavan has taken up.
0: నేటి కూడాను వీధి కూడాను చెప్పించి పిల్లలతో కూడాను అన్నం పెట్టిస్తున్నాను.
1: Even this day, Bhagavan sends all his students to go around every street and distribute food.
0: Evaraina food ledani vachesesthe nen tineetvanti tattalo techi vaada petteetvanti vanni.
1: If there is anyone without food, Bhagavan used to share his own food with that other man.
0: Ee vidhanga ledu ani vachinatvanti vaadaku chokka ippi vaadaku icheetvanti vanni.
1: If there is any person without clothes, Swami used to give his own clothes, his own shirt.
0: Kanuka prati okkariki kuda nu ento sahayam chesinatvanti.
1: Bhagavan helps everybody, helps everybody, every person.
0: Aanaati nundi neeti varaku kudanu eppudu kudu help, help, help, help, help.
1: Right from those days till now, in future, help, help is the motto
0: help
1: of Bhagavan.
0: Ever. Heart never.
1: Heart never.
0: Ee vidhanga nenu vachinatundi vaadini kanka naaku anni vidhalu kudanu anubhavam untundi.
1: Bhagavan has lot of experience in helping everybody, help ever, and he never hurt anybody at any time.
0: Nita varanda kodu cheptaru gaani cheyyaru.
1: Many people say lots of things but they don't do.
0: Vachasekam manasekam karmanyekam mahatmanam.
1: It's only a noble soul in whom we find harmony of thought, word and deed.
0: Manas anyat vachas anyat karmanyanyat duratmanam.
1: The only wicked person in whom we know peace, the thought, word and deed at variance.
0: Kanuka nenu aanaati nunchi neti varaku kudanu mee andariki kudanu ee vidhanga samrakshistu poshistu buddhulu cheptu మంచి మార్గమును నడిపిస్తూ వస్తున్నాను.
1: Right from those days, Bhagwan in his infinite mercy and compassion has been supporting us, has been taking care of us, protecting us, teaching us time to time.
0: ఎవరికి నేను ఎట్టి అపకారం గాని, ఎట్టి ద్వేషం గాని, ఎట్టి క్రోధం గాని ఎవరిపైన నేను చూపలేదు.
1: Bhagwan never expressed his anger towards anybody. He never had hatred towards anybody.
0: కాని కొందరు నాపైన కొంతవరకు అయ్యో పైకి వస్తున్నాడే అనేటువంటి ఒక అసూయ వల్ల అనేక మంది అనేక రకములైనటువంటి లెటర్స్ అంతా పేపర్స్ వాళ్ళకి రాసి వాళ్ళ చేత అనేక రకములుగా కూడా దుష్ప్రచారం చేయిస్తున్నారు.
1: There may be a wrong propaganda, wrong publicity because of jealousy, because of rising glory and grandeur of Bhagwan. Some people are taken away by envy.
0: ఎవరేమి చేసినా కూడా నేను దేనికి భయపడను.
1: Bhagwan cares nobody. He is not afraid of anybody.
0: Neenepurunu satyam satyam satyam satyam.
1: Bhagwan represents truth. He personifies truth and truth only.
0: Ee deham pere satyam.
1: The name of the very body of Bhagwan is satyam satyam truth.
0: Satyam nu vadani eppudu kuda nenu daari vichanu.
1: Therefore the truth fears none.
0: Evaravaru vachi ee deshamuni poojistunnaro vaallandariki kuda nu buddhi cheppadaniki వస్తాను.
1: ఇఫ్ దర్ ఇస్ ఎనీవన్ హూ కమ్స్ హియర్ విత్ ఎ కైండ్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ, భగవాన్ ఇస్ రెడీ టు కరెక్ట్ దెమ్, రెక్టిఫై దెమ్, ట్రాన్స్ఫార్మ్ దెమ్.
0: ఇంకా ముందు వాళ్ళని బుద్ధి చెప్పడానికి చర్య తీసుకోవాలి.
1: భగవాన్ విల్ టేక్ నెసరీ యాక్షన్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ పీపుల్.
0: వారిని కూడా తప్పేం కాదు,
1: నథింగ్ రాంగ్ విత్ దెమ్.
0: వాళ్ళు ఏదో ధనానికి మెచ్చి
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ మనీ,
0: దానివల్ల ఊరికి తప్పుడు విచారంతో చేస్తున్నారు.
1: They resort to such false propaganda.
0: అందువల్ల ఆ తప్పును కూడా వారు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Very soon they will know their mistake.
0: నాకు ఎట్టి దోషములు ఏనాటి కూడా ఎక్కడ అణుమాత్రమైన కూడా కనిపించవు.
1: There is no trace of anything wrong. Not even a fraction, not even an atom of mistake in the whole body of Bhagavan, in the whole life of Swami.
0: కనుక మీరందరూ కూడాను సాయిని అనుసరించండి.
1: ఆల్ ఆఫ్ యూ ఫాలో సాయి, ఆల్ ఆఫ్ యూ ఫాలో స్వామి.
0: సత్య మార్గం చేతనే
1: అవుట్ ఆఫ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్
0: మీరు సాధించడానికి తగిన పూనుకుంటే
1: వెన్ యూ డిటర్మిన్ టు అచీవ్ యువర్ అకంప్లిషింగ్ లైఫ్
0: మీరు తప్పక సాధిస్తారు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్.
0: కనుక మీరందరూ కూడాను దైవ చిత్తాన్ని చేసుకుంటూ సత్యాన్ని తలుచుకుంటూ సత్య మార్గంలో నడచండి.
1: దేర్ఫోర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, బిలీవ్ ఇన్ ట్రూత్, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హాస్ స్వామి గివెన్ యూ ఎనీ స్ట్రెయిన్ టు యూ?
0: నేను ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడు కూడా తలుచుకోలేదు.
1: Bhagavan never gives any kind of stress or strain to anybody.
0: ఆ థాట్స్ కూడా నా దగ్గర రాదు.
1: There are no such thoughts at all in him.
0: ఏది చేసినా మీకోసమే కానీ నా కోసం కాదు.
1: Whatever Swami does, it is for you only.
0: నేను తినేటువంటి ఒక భోజనమంతా మీకే.
1: The little food that he partakes is for the benefit of you.
0: త్రాగే నీరంతా కూడాను మీకోసమే.
1: Everything is for you only, for you only.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను నేను చేసే సర్వ కర్మలు కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను.
1: All actions are Bhagavan, are for the emancipation of the entire humanity, for the welfare of the humanity.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించిన వారే చాలా ధన్యులవుతారు.
1: In fact, your life will be redeemed when once you recognize the truth and proceed along the path of truth.
0: ఎవరి మాటలు మీరు వినగలకండి.
1: Don't go by anything that he are saying.
0: చెవులు ఉన్నాయి కాబట్టి ఎన్నైనా వినవచ్చు.
1: Because you have got ears, you are prone to listen to everything.
0: కానీ చెడ్డవంతా కూడా దూరం పెట్టండి.
1: But drop it immediately, anything that's negative, bad.
0: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళంతా పొల్యూషన్ నీళ్ళంతా తాగుతున్నారు.
1: ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి పీపుల్ ఆర్ డ్రింకింగ్ పొల్యూటెడ్ వాటర్.
0: వాళ్ళని ఇంకా చూడలేదు.
1: Bhagwan has not yet seen them.
0: కానీ వారు త్రాగుతున్నటువంటి నీరుని చూచి నేను చాలా కష్టపడ్డాను.
1: భగవాన్ ఫెల్ట్ వెరీ సాడ్ వాచింగ్ దెమ్ డ్రింకింగ్ పొల్యూటెడ్ వాటర్.
0: ఆ నీరంతా తీసేసి మంచి నీరు అందించి వారికంతా కూడా కొన్ని వందల కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టించాను.
1: భగవాన్ ఇస్ స్పెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ పీపుల్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి పీపుల్ హు ఆర్ డ్రింకింగ్ ద పొల్యూటెడ్ వాటర్. ఫ్రమ్ నౌ ఆన్ దే విల్ హావ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కింద గంగానది పాకుండా గోదావరి దాన్ని ఒక చుక్కైన ఏనాడు వాళ్ళు తాగలేదు.
1: నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ అన్పొల్యూటెడ్ క్లీన్ వాటర్ ఎవర్ దే డ్రంక్ టిల్ దిస్ డే.
0: వాటినంత పైపు ఎక్కించి పైకి ఎక్కించి చాలా వాళ్ళకి ఆనందాన్ని అందించారు.
1: And now pipes are laid and water is purified and all people from West Godavari, East Godavari are extremely happy and blissful today.
0: వాళ్ళందరూ ఎంతో ఆనందిస్తున్నారు.
1: Ecstatic, they are very happy.
0: నెక్స్ట్ వీక్ నేను వాళ్ళ దగ్గరికి ప్లేన్ లో పోతున్నాను.
1: నెక్స్ట్ వీక్ భగవాన్ విల్ బి విజిటింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.
0: ఆ మాట వింటాని వారికి ఎంతో ఆనందం వేసింది.
1: ఆన్ లిసనింగ్ టు దిస్ గుడ్ న్యూస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్.
0: స్వామి ఇంత దయాన్ని మాకు తెలియదు.
1: స్వామి వీ హావ్ నాట్ అండర్స్టూడ్ యువర్ కంపాషన్ ఓచియాని.
0: దీన్ని ఎన్ని విధంగా పంచుకున్నా గాని ఎవరికి సమానం రాదు.
1: యువర్ కంపాషన్ విచ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద డివోషన్ ఈజ్ సెకండ్ టు నన్.
0: అటువంటిది మీరు వస్తున్నారంటే మాకెంతో ఆనందము అని అంత రోడ్డంతా చక్కపరచుకోవడం రాళ్ళంతా తీసివేయటము చాలా శుభ్రం చేసుకుంటున్నారు.
1: ఆల్ దోస్ పీపుల్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ are getting the roads ready, well clean, to receive Bhagwan because of his visit very soon.
0: Dasan Tiruvasu, Ramakrishnanu, Kondarrao, Andhra Pradesh Chief Engineer, Kondarrao, Iddhar Kudan, Navaita Ostunnaru.
1: Ramakrishna of L&T Company and Kondarrao, the Chief Engineer, Government of Andhra Pradesh, will be following Bhagwan.
0: Kanuka, అందరికీ ఎంతైనా మంచిదా.
1: ఇన్ఫాక్ట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ టు ఎవ్రీబడి దట్ ఇస్ పాసిబుల్.
0: దీన్ని ఆ విధంగా చేస్తూ ఉంటుంటే ఎంతైనా కూడా మనకు మంచి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది.
1: వెన్ యూ డూ గుడ్ నేచురల్లీ యూ హ్యావ్ ఆల్ గుడ్ థింగ్స్ టు ఫాలో, ఆల్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్.
0: బాయ్స్ ఎవరైనా మీకు ద్వేషాలు ఉంటున్నాయి కూడా వారికి అందరినీ పోయి ఓ మిత్ర మీకు ఒక నమస్కారం అని వారికి చెప్పండి.
1: If you come across those that do not agree with you, go to them and say, friend, how are you? And greet them.
0: వాళ్ళని మీరు పరికరిస్తే వారు కూడా మిమ్మల్ని పరికరిస్తారు.
1: And once you talk to them, they will also speak to you.
0: అందరూ ఒక సోదరులే.
1: All our brothers.
0: ఆ విధంగా మీరు నడుచుకున్నప్పుడే మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ నేము చక్కగా అభివృద్ధి.
1: When once you have this feeling of brotherhood, our name of the institute will go high and prestigious.
0: ఎవరి దగ్గర మేము ఒక నయా పైసా కూడా పిల్లల దగ్గర తీసుకోవటం లేదు.
1: We do not accept even single naya paisa from our students.
0: Examination fees కూడా తీసుకోవటం లేదు.
1: We don't receive examination fee.
0: అందరూ ఊరికి రావటము, చదువుకోవటము, పోవటము.
1: All come here. They learn, they educate themselves, go with high degrees, totally free of cost, totally free.
0: చాలా మందిని కొన్ని వందలు ఇచ్చి పిహెచ్డి చేపిస్తున్నాను.
1: And in fact, so much of money is spent so that they can earn PhD degrees.
0: కనుక ఈ విధంగా పిల్లలు మంచి అభివృద్ధి అయిపోతే దేశమంతా కూడా మంచి పేరు పొందుతుంది.
1: When once youth develop like that, the whole country will advance.
0: అమెరికా నుంచి
1: from America
0: చాలా న్యూస్ అంతా వస్తున్నాయి.
1: We get so much of news.
0: మీ పిల్లలు చాలా గొప్పవారు.
1: Your students are really great.
0: ఆ పిల్లలంతా కూడా మా దేశంలో అనేక మంది ఉన్నారు.
1: There in America there are many of our students. All these students are giving great joy to Americans there. They all came here, felt extremely happy and declared openly, but one, we never expected that would be so joyful as this.
0: Kanuka, in Tollopalli, Vivancham tour kuda chestanu.
1: Bhagavan, very soon we'll go around the world, go on trip all over the world.
0: Africa nunchi, Russia nunchi kuda chaala mandi bhaktulu vastunnaru.
1: There are lots and lots of devotees from Africa and Russia.
0: Russia lopala enta bhakti ante cheppaleni anta bhaktiga undi.
1: You cannot estimate the devotion of Russians.
0: Ippudu kunnetunte vaadu lopala chaala mandi Russians anta unnaru.
1: In this gathering, many of them are from Russia.
0: Ee Russians undaru chaala aanandistunnaru.
1: All Russians are very happy right now. Right over there, the place, the devotees with the raised hands who are clapping, they are from Russia.
0: Chala bhakti.
1: They have intense devotion.
2: Ladies.
1: Russia. Bhagavan blesses you all. You are no longer Russians, you belong to Bhagavan Baba. You belong to Bhagavan Baba.
0: Pidalu, Russia, America, Japan, Germany, Italy, France, many very deshalu unnaru gaani andaru manavare.
1: We find many people from different countries, some may be Italians, Russians, Africans, German, Japanese, so on and so forth. But all belong to us. All belong to us.
0: Ours.
1: They are ours only.
0: Why don't you meet in two next course?
1: We have to learn many things from them.
0: Okay, indoor stadium in February. He used to say,
2: Swami?
0: Yes.
1: In fact, they rendered, extended their help for the construction of the indoor stadium there.
0: Kanuka, Ratrim Pagaru Paru Panchestunnaru.
1: They worked day and night.
0: Swami ante pranamu.
1: In fact, they consider Bhagavan as their very life itself, as their life. Wherever Bhagavan goes, these foreigners run after his car.
0: Madras anta vacharu.
1: They all came to Madras also.
0: Enta kachukaina, enta kashtamukaina, valinchukopothunnaru.
1: They never bothered about the difficulties or the expenditure involved.
0: Kanuka, vari bhaktiniki, meerento mechukovali.
1: In fact, we should all be in praise of the devotion of foreigners.

समय पछताए क्यों जब प्राण तन से जाएंगे छूट।

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the students of the Department of Performing Arts, Sri Satyasai Institute of Higher Learning, will be offering a devotional music program titled Sai Divyarpanam. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato, Sai Kulwant Sabha Mandapanlo, Repat Sayankalam Karyakramam, 4 Gantala 30 Nimshalaku, Veda Patanamto, Prarambhamavutundi. 5 Gantalaku, Shri Satyasai Unnata Vidya Samsthaloni, Sangeeta Vibhaganiki Chendina Vidyarthulu, సాయి దివ్యార్పణం పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ.

0: வெது குரு உதயமு வெறிவாடா.
1: Just as perfume is inherent and embedded in every flower, so also God is in you and you are God. O foolish one, why are you searching for Him all around outside of you like a musk deer which is going in search of that smell? You are mad if you go on like this.
2: Kattelanduna nippulu kalukunatula, kattelanduna nippulu kalukunatula, tilalayandunu tailambu velayupagidi. కడ్డలందున నిప్పులు కలుగునటున పిలలయందున తైలంబు వెలయు పగిది. ఎందు చూచిన దైవం నిండియుండే, ఎందు చూచిన దైవంబు నిండియుండే, ఎందు చూచిన దైవంబు నిండియుండే, ఎచడ వెతుకుదుము దేవుని వెర్రివాడా, ఎచట వెతుకుదుము దేవుని వెర్రివాడా.
1: జస్ట్ యాజ్ ఫైర్ ఇస్ ఫౌండ్ ఇన్ వుడ్, జస్ట్ యాజ్ ఆయిల్ ఇస్ దేర్ ఇన్ ది టిల్స్, సో ఆల్సో గాడ్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్. The entire world is full of God. Oh, foolish one, where can you search God when He is all around?
2: Prapanchamulo prati kadamu nandunu prati seyimina divyattamunu manavudu gurtinchukolekapothunnadu.
1: Man has not been able to recognize the fact that God is established firmly in every atom.
2: ప్రపంచమంతయుకును దివ్యమయమైనటువంటిది.
1: The entire world is suffused with divinity.
2: ఈశ్వర సర్వభూతానా.
1: God is found in every living being.
2: ఇట్టి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా విచారణ చేసిన తనకు ఇట్టి దివ్యత్వము బోధపడుతుంది.
1: ఇఫ్ ఓన్లీ ఎవ్రీ మ్యాన్ కెన్ ఎన్క్వైర్ దిస్ బేసిక్ ట్రూత్ ప్రాపర్లీ, ది థింగ్స్ బికమ్ అబ్సల్యూట్లీ క్లియర్ టు ఎవ్రీ వన్.
2: భౌతికమైన ఈ జగత్తునందు లౌకికమైన పరిశీలన లోపల సమస్తమును అర్థం గావించుకొని కేవలము తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని మాత్రము విస్మరించి మానవుడు కేవలం విజ్ఞాని వలె ప్రకటితం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టు ద ఫిజికల్ వరల్డ్, బట్ హీఈస్ నాట్ కేరింగ్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్ to find God. Not recognizing these two, he thinks that he is a scientist and he is a very wise person.
2: Manavudu ee jagattunandu cheyu prati karma kudanu kevalamu oka yagyamto samaname.
1: Every act performed by man in this world is as good as sacrifice, yagna.
2: Baita cheyu karmalanni kudanu kevalam antarmukhamainatuvanti కర్మల యొక్క ప్రతిబింబములే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఎక్స్టర్నలీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద టెండెన్సీస్ హిడెన్ ఇన్ సైడ్.
2: బయట కర్మయజ్ఞము, లోపల బ్రహ్మయజ్ఞము.
1: అవుట్ సైడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇన్ సైడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ బ్రహ్మ.
2: కానీ యజ్ఞతత్వమును చక్కగా గుర్తించి వర్తించటము వ్యక్తులకు అర్థం కావటం లేదు.
1: బట్ పీపుల్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియల్ రేషనల్ అండ్ ద రియల్ ఫిలాసఫీ బిహైండ్ ది సాక్రిఫైసెస్.
2: మానవత్వం నుండి ఎట్టి దివ్యత్వం ఏమిటి ఉన్నదో అట్టి దివ్యత్వమే సర్వత్రా కూడా వ్యాపించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరతత్వం అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రై టు ఫైండ్ అవుట్ ద బేసిక్ ట్రూత్ దట్ వాట్ ఎవర్ డివినిటీ ఈజ్ ఇన్ హిమ్ ఈజ్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద క్రియేషన్.
2: దేహేంద్రియములే ప్రధానమని భావించి వాటిని తృప్తిపరచుటకు తగినటువంటి యొక్క భోగ భాగ్యముల నిమిత్తమై మానవుడు తన కాలమును తన కాయమును తన కర్మను కూడాను వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ థింకింగ్ దట్ హిస్ సెన్సస్ అండ్ ఫిజికల్ బాడీ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అండ్ సాటిస్ఫైయింగ్ దెమ్ ఈజ్ ది వెరీ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ హిస్ ఎఫర్ట్.
2: భౌతిక జీవితంలో ఏర్పడినటువంటి సుఖ సంతోషములు మానవునికి తృప్తినిచ్చుతున్నావా అని విచారం చేసిన ఏమాత్రం కూడా తృప్తిని కలిగించడం లేదు.
1: ఇఫ్ ఓన్లీ వన్ ఎంక్వైర్స్ వెదర్ ది ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ రియలీ గివ్ అండ్ కన్ఫర్ జాయ్ ఆన్ మ్యాన్, సర్టన్లీ నాట్. దే డు నాట్ కన్ఫర్ అండ్ గివ్ జాయ్.
2: కేవలం ఇక్కడ ఆధ్యాత్మికమైన మార్గంలో మనం విచారణ జరిపిన ఒకటి ఆనందము, రెండవది సంతోషము.
1: If only you enquire in spiritual terms, one is delight and bliss, the other is temporary happiness. He thinks he can derive happiness through comforts.
2: ప్రపంచమును గల సమస్త పదార్థములు సుఖమును మాత్రమే అందించగలవు కాని ఆనందమును అందించలేవు.
1: All these material objects can give you temporary joy and happiness. They can never give you permanent bliss.
2: ఆనందం అన్నది వస్తువులు ఎందు కాని విషయములు ఎందు కాని వ్యక్తులు ఎందు కాని కానరాదు.
1: Bliss cannot be found either in the objects of sense or in individuals or in matter.
2: ఆనందం అన్నది తన నుండి ఆవిర్భవింపచేసేటువంటి యొక్క ఆవిర్తించేటువంటి యొక్క ఆత్మతత్వమే తప్ప అన్యము కాదు.
1: Bliss is the one which springs spontaneously from within the heart of man. It cannot be acquired.
2: మార్పు చెందేటువంటి పదార్థములు మార్పు చెందినటువంటి పరతత్వాన్ని ఏ రీతిగా అందించగలవు?
1: హౌ కెన్ ద చేంజింగ్ ఆబ్జెక్ట్స్ గివ్ ఎ పర్మనెంట్ జాయ్? ఎవర్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్?
2: ఆనందం అన్నది వస్తువులు ఎందు కాని విషయములు ఎందు కాని వ్యక్తులు ఎందు కాని కానరాదు.
1: బ్లిస్ కెనాట్ బి ఫౌండ్ ఎయిదర్ ఇన్ ది ఆబ్జెక్ట్స్.

0: వేదమునందు అనేక రకములైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.
1: వేద హ్యాస్ టాట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ అండ్ షోడ్ ఎ నంబర్ ఆఫ్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ దిస్ బేసిక్ రియాలిటీ.
0: మానవునియందు ఇట్టి పవిత్రమైనటువంటి గుణములు అభివృద్ధి కావటానికి కారణమేమిటి అని విచారించమని మొట్టమొదటి ప్రశ్న వేసింది వేదం.
1: వేద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హౌ డిడ్ మ్యాన్ డెవలప్ దీస్ యానిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్ విచ్ ఆర్ మిస్లీడింగ్ హిమ్.
0: పుట్టిన తక్షణమే మానవుడు మానవుడిగా జన్మించడం లేదు.
1: వెన్ ఎ మ్యాన్ ఇస్ బోర్న్ హీ ఈజ్ నాట్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్.
0: మానవత్వములకు పూర్వము అనేక జంతు లక్షణములు జంతు జన్మములు కూడా ఎత్తి కట్ట కడపటికి ఈ మానవ జన్మములో ప్రవేశిస్తున్నాడు.
1: బిఫోర్ హీ గెట్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ హీ వుడ్ హావ్ టేకన్ బర్త్ యాజ్ ఎనిమల్స్ అండ్ వేరియస్ అదర్ ట్రీస్ అండ్ అదర్ లైఫ్ స్పీసీస్.
0: కనుకనే శేషించినటువంటి యొక్క ఈ యొక్క పశు లక్షణాలు మనలో సంస్కరింపబడటం చేత మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
1: The animal qualities which are not completely removed from man continue to be in man, therefore he developed these animal qualities in him in life.
0: ఒకరు సూచన నిరంతరము చంచల చిత్తులై కేవలము ఒక స్థిరత్వము లేక తాను జీవిస్తూ ఉంటాడు.
1: If you look at a person, that person may be completely wavering, not being steady at all even for a moment.
0: ఆ స్థిరత్వం యొక్క నిమిత్తమై అనేక ప్రయత్నములు గావించుతూ ఉంటాడు.
1: He may be making efforts in order to acquire steadiness.
0: కానీ స్థిరత్వం ఏర్పడటం లేదు.
1: But he does not get it at all.
0: చిన్న చిన్నమునకును ఈ చంచలత్వమే అభివృద్ధి గావించుకుంటూ పోతుంది.
1: Day after day he is developing this fickleness and wavering.
0: దీనికి కారణమేమని విచారించినప్పుడు
1: when you look into the reason for this state,
0: వేదమే దీనికి సరైన యొక్క జవాబును అందిస్తూ వచ్చింది.
1: Veda has given proper reply and answer for this question.
0: పూర్వము ఈ మనుష్య జన్మము రాక పూర్వము
1: బిఫోర్ హీ గాట్ దిస్ హ్యూమన్ బర్త్
0: తాను ఒక కోతి జన్మముగా రూపొందటం చేత ఆ కోతి యొక్క లక్షణములు తనలో కేవలము స్వభావములు కూడాను సంస్కరింపబడి ఈ చంచలత్వానికి మూల కారణమైందని కూడాను జవాబిస్తుంది.
1: హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ మంకీ and those qualities of fickleness and wavering of in monkey continued to dominate him even if he was
0: అదే విధముగానే మానవునియందు ఒక మూర్ఖత్వం కాని లేక పిరికితనము కాని లేక దొంగ బుద్ధి కాని ఇంకే విధమైనటువంటి ఈ దుర్లక్షణములంతా కూడాను కనిపిస్తున్నాయంటే దీనికి మూల కారణం ఏమిటంటే దీనికి పూర్వము తాను ఈ విధమైనటువంటి యొక్క జంతు జన్మములలో శేషించినటువంటి యొక్క శేషములే ఈ ప్రవర్తనకు మూల కారణమని అర్థమవుతుంది.
1: సిమిలర్లీ వెన్ యూ ఫైండ్ క్వాలిటీస్ సచ్ యాజ్ టిమిడిటీ స్టూపిడిటీ అండ్ సచ్ అదర్ వీక్నెసెస్ ఇన్ మ్యాన్ ద రీజన్ ఈస్ దోస్ థింగ్స్ విచ్ వర్ దేర్ ఇన్ ది ప్రీవియస్ బర్త్ ఆర్ క్యారీడ్ ఓవర్ ఇన్ టు దిస్ హ్యూమన్ బర్త్ దేర్ ఫోర్ హీ ఈస్ హ్యావింగ్ దెమ్.
0: ఇట్టి దుష్ట సంస్కారములను మనము భగవత్ అర్పితము గావించటమే దీనికి సరి అయిన పరిహారం అని కూడా ఇది నిర్ణయిస్తుంది.
1: ది ఓన్లీ రెమెడీ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఈస్ ఆఫర్ ఆల్ యువర్ క్వాలిటీస్ టు ద లార్డ్.
0: దొంగతనం అనేటువంటి యొక్క గుణములు మనిషి లోపల అనేక మందికి ఇది ఆవిర్భవిస్తుంటాయి.
1: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఏ టెండెన్సీ టు స్టీల్.
0: ఈ దొంగతనం అనేటువంటిది పిల్లి యొక్క లక్షణాలు.
1: దిస్ టెండెన్సీ ఆఫ్ స్టీలింగ్ ఈస్ ది క్యారెక్టర్.
0: చంచలత్వం అనేటువంటిది కోతి యొక్క లక్షణాలు.
1: ఫికల్నెస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ మంకీ.
0: మూర్ఖత్వం అనేటువంటిది గొర్రె యొక్క లక్షణాలు.
1: స్టూపిడిటీ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఏ షీప్.
0: మదము అనేటువంటి యొక్క గుణము దున్నపోత లక్షణాలు.
1: ఆరోగెన్స్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ బఫలో.
0: ఈ విధంగా పూర్వజన్మ సంస్కారములను పురస్కరించుకుని దాని యొక్క స్వభావములే సంస్కారముగా మారి మానవుని యందు చిత్రింపబడుతూ ఉంటున్నాయి.
1: దోస్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ద ప్రీవియస్ బర్త్ యాజ్ అన్ ఎనిమల్ ఆర్ కంటిన్యూడ్ ఇన్ టు హ్యూమన్ బర్త్ అండ్
0: యజ్ఞములలో రెండు విధములైనటువంటి యజ్ఞములు కలవు.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్.
0: ఒకటి బాహ్య సంబంధమైన యజ్ఞము,
1: వన్
0: రెండవది అంతర్ సంబంధమైన యజ్ఞము.
1: వన్ ఈస్ ఎక్స్టర్నల్ సాక్రిఫైస్ అండ్ ది అదర్ వన్ ఈస్ ఇన్నర్.

0: వారికి సంబంధమైనటువంటి యజ్ఞమునకు కొన్ని వేదికలు, కొన్ని పురోహితులు, కొంత విధమైనటువంటి యొక్క సమితలు, దీనికి తగినటువంటి యొక్క పదార్థములు కూడా అత్యవసరం.
1: దేర్ ఈజ్ నీడ్ ఫార్ కలెక్టింగ్ డిఫరెంట్ పారాఫర్నేలియా లైక్ స్టిక్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టిక్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్.
0: మంత్రముల చేత, స్వాహాకారముల చేత దానికి అర్పితము గావిస్తూ ఉంటారు, హోమం చేస్తుంటారు.
1: ఇన్ ది ఎక్స్టర్నల్ యజ్ఞ బై అట్టరింగ్ ది మంత్ర స్వాహ వేరియస్ మెటీరియల్స్ ఆర్ ఆఫర్డ్.
0: ఇది అంతర్ముఖమైనటువంటి యజ్ఞం యొక్క ప్రతిబింబమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ యజ్ఞ.
0: అయితే అంతర్యజ్ఞం యొక్క విషయమును ఏమాత్రం కూడా విచారించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు రికగ్నైజ్ అండ్ ఎస్టాబ్లిష్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇన్నర్ యజ్ఞ అండ్
0: తన ఎందుకునటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించి,
1: రిమెంబరింగ్ ది డివినిటీ విత్ ఇన్ హిమ్,
0: తన మనసుని యజ్ఞవేదికగా నిర్మించి,
1: కన్సిడరింగ్ హిజ్ ఓన్ మైండ్ యాజ్ అ సాక్రిఫిషియల్ ప్లేస్,
0: దాని ఎందు శేషించినటువంటి యొక్క దుష్టగుణములను కేవలం బలి చేయటమే యజ్ఞం యొక్క అంతర్భావం.
1: వాట్ ఎవర్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ రెమినెంట్ ఇన్ హిమ్, ఆఫరింగ్ దెమ్ యాజ్ అ సాక్రిఫైస్, దాట్ ఈస్ ద రియల్ యజ్ఞ.
0: కనుకనే దుష్ట గుణములను, దుష్ట స్వభావములను, దుష్ట ప్రవర్తనలను కూడా మనం హతమార్చుకుని దివ్యత్వమైన మానవత్వాన్ని మనం ప్రకటనతో కావించుకునేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది యజ్ఞములు.
1: యజ్ఞ హాస్ కమ్ ఇన్ టు బీయింగ్ in order to sacrifice bad qualities, bad tendencies, bad habits and bad conduct which is inherited.
0: Chintanattu manavuni yokka swabhavam kaadu,
1: wavering nature is not natural.
0: Kodamu kodamu manavuni yokka swabhavam kaadu.
1: Anger also is not natural to man.
0: Dongatanam kodamu manavuni yokka swabhavam kaadu.
1: Neither stealing is a quality of man.
0: Murkattam antakante manavuni yokka swabhavam kaadu.
1: Stupidity can never be a quality of man.
0: Ivanni kodamu manava swabhavam kaanatuvanti yokka durkudamulanu మానవుడు కేవలం అనుభవిస్తున్నాడంటే దీనికి మూల కారణము పూర్వ జన్మముల యొక్క సంస్కార ఫలములే.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ హ్యావింగ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్ టు హిమ్, దే ఆర్ ద రెమినెంట్స్ ఆఫ్ ది ప్రీవియస్ బర్త్.
0: కనుకనే మనం చేయవలసినటువంటి త్యాగములు ఏమిటంటే మనలో నిండి ఉండినటువంటి, మనవలను బాధించేటువంటివే, మానవత్వాన్ని మరిపింపించేటువంటి ఈ దుర్గుణములను మనం త్యాగం చేయాలి.
1: ఫర్ వెన్ యూ సేవ్ యూ షుడ్ సాక్రిఫైస్, వాట్ షుడ్ యూ సాక్రిఫైస్? Sacrifice bad qualities, bad tendencies and bad habits which are remaining in you still.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ ఉంటుంది.
1: Here is a beautiful example for this.
0: మనలో ఒక విధమైనటువంటి ఆశ్రమం ఉంటుంది.
1: There is an ashrama within us.
0: ఈ ఆశ్రమం అనగా ఏమిటి?
1: What do you mean by this ashrama?
0: శ్రమను పోగొట్టేటువంటిది ఆశ్రమము.
1: Ashrama is one with
0: ఆశ్రమని రక్షించేటువంటిది ఆశ్రమము.
1: Whoever takes refuge is protected in an ashram.
0: దాన్ని చేకూర్చేటువంటిది ఆశ్రమము.
1: వాట్ ఎవర్ యూ హావ్ ఆస్పైర్డ్ ఫార్ విల్ బి గివెన్ టు యూ ఇన్ అన్ ఆశ్రమ.
0: మన అభిష్టమును నెరవేర్చేటువంటిది ఆశ్రమము.
1: ఆశ్రమ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్.
0: అయితే ఇది సామాన్యమైనటువంటి ఆశ్రమము కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ టైప్ ఆఫ్
0: నేను నేను అనేటువంటి యొక్క ప్రజ్ఞ ఎక్కడ నుండి ఆవిర్భవిస్తుందో దానిని ఆశ్రమము అన్నారు.
1: ద రియల్ ఆశ్రమ is the source from where this word I emanates and comes from.
0: Samasta adishtamulu kudunu siddhimpa chesetundi yokka ee ashramune siddhashramamu ani kudunu pilistu vacharu.
1: That ashrama which can satisfy all the desires is called siddhashrama.
0: Ee siddhashramamu lopala vishwamitra undetundi vaadu ani charitra.
1: History tells that there was Vishwamitra in this Siddhashrama.
0: ఈ విశ్వామిత్రుడు అంటే ఎవరు? కేవలం ఒక వ్యక్తియా, లేక ఒక మునియా, లేక ఒక ఋషియా?
1: When you say Vishwamitra, is it a man, is it a rishi, or is it a mahamuni?
0: కాదు కాదు. అతని ఎందున్నటువంటి యొక్క ప్రజ్ఞాన శక్తిని ప్రభువు పైన మరల్చినప్పుడు తానే విశ్వామిత్రుడిగా మారుతాడు.
1: Whoever turns that constant integrated awareness prajna shakti towards God, he becomes
0: akke tara drushtini divyattam paina maralche yajnam gavinchalani taanu prayatnam chestadu.
1: He turns his view and attention towards that and performs the sacrifice, he becomes Vishwamitra.
0: Ee yajna samrakshana nimittamai ramachandrunni prarthistadu.
1: In order to get protection from the for the sacrifice,
0: ee ramudu evaru?
1: He approaches Ramachandra. Who is this Rama?
0: కేవలం ఒక వ్యక్తి స్వరూపుడు కాదు.
1: He is not an individual, not a person.
0: ఆత్మని రమింపజేసేటువంటి గుణం కలిగినటువంటి వాడు కాదు. అతనికి రామా అని ఒక పేరు.
1: He has got this name Rama because he has the quality of giving joy to everyone.
0: ఈ ఆత్మను ఆశ్రయించినప్పుడు,
1: when you take refuge in ఆత్మ,
0: తన యజ్ఞము సఫలీకృతమవుతుందనేటువంటి విశ్వాసము విశ్వామిత్రుడికి.
1: విశ్వామిత్ర feels that his sacrifice will be successful.
0: కనుకనే అట్టి దృష్టిని దివ్యత్వం పైన మరల్చడం చేత రాముడు అక్కడ ఆవిర్భవిస్తాడు.
1: దట్ ఈస్ వై వెన్ హీ టర్న్స్ హిజ్ అటెన్షన్ టువర్డ్స్ ఆత్మ రామ టేక్స్
0: అక్కడ ఆవిర్భవించి మారీచ తాటకిని కూడా హతమారుస్తాడు.
1: హీ కమ్స్ ఆన్ ద సీన్ అండ్ డిస్ట్రాయ్స్ మారీచ.
0: ఈ మారీచ తాటకులు ఎవరు?
1: హూ ఈస్ మారీచ అండ్ తాటక?
0: ఇవే రాగ ద్వేషము.
1: దీస్ ఆర్ the attachment and anger.
0: ఈ రాగద్వేషములను ఏనాడు హతము గావించను అప్పుడే విశ్రామిత్రుని యాగము పరిపూర్ణమైంది.
1: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్ ది లైక్స్ అండ్ దిస్ డిస్లైక్స్ దెన్ ది సాక్రిఫైస్ బికమ్ సక్సెస్ఫుల్.
0: కనుకనే మానవుని అంటే సర్వత్రం కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ మ్యాన్ యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్.
0: మానవుని యొక్క వాక్కే ఋగ్వేదం.
1: మ్యాన్స్ వర్డ్ speech, that is Rigveda.
0: Manase Yajurvedamu.
1: His mind is Yajurveda.
0: Praname Samavedamu.
1: His life force is Samaveda.
0: Moodinti yokka ekatvame divyatvamainatundi Atmatattvamu.
1: Bringing about unity among all these three is the principle of
0: Atma. Rigveda, Yajurveda, Samavedamulanni kudanu kevalam oka vidhamainatundi swaroopamunu dharinchinatundi yokka manavatvame.
1: Rigveda, Yajurveda and Samaveda are essentially the forms of things which are in human
0: manavuni inde sarvam kuda nu imidi untunnadi.
1: In man is embedded and imbibed.
0: Manavuni endu lenetunti yokka divyattam maroka desamlo ekkada manaku kanipinchavu.
1: Divinity which is not found in man is found nowhere else.
0: Samasta shaktulaku nilayudu manavudu.
1: Man is the home for everything.
0: Samasta divya gunamulaku layama manavudu.
1: He is the person in whom all divine qualities are there.
0: అట్టి మానవుని మానవునిగా గుర్తించుకొనక,
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ మ్యాన్ యాజ్
0: మానవునిగా ప్రవర్తింపజేయటము, ఇది సరైనటువంటి మార్గము కాలేదు.
1: ఇఫ్ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డెమన్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్.
0: కనుక ఇట్టి మానవుని యందు నిరంతరం కూడా బ్రహ్మయజ్ఞం జరుగుతూనే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ బ్రహ్మయజ్ఞ ఈస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ.
0: ఇది సర్వకాల సర్వావస్థలు ఎందుకు? ఇది నామోచ్చరణ జరుపుతూ, ఇది ఆహుతి కలుపుతూనే ఉంటున్నది.
1: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ దిస్ యజ్ఞ ఇస్ గోయింగ్ ఆన్.
0: స్వాహాకారము తలుపుతూనే ఉంటుండాలి.
1: హీ ఈస్ రిపీటింగ్ దిస్ వర్డ్
0: స్వాహాకారమే శ్వాసాకారము.
1: దిస్ స్వాహ ఫారం హస్ టేకన్ ది ఫారం ఆఫ్
0: అది సోహం సోహం సోహం. ఈ శ్వాస ఎందుకుంటేనటువంటి యొక్క సో నేనే దైవము నేనే దైవము నేనే దైవము అనేటువంటి దివ్యమైన మంత్రం చేతనే ఇది ఆవృతి చేస్తుంటుంటారు.
1: హిస్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ రిపీట్ సోహం ఐఆమ్ దాట్ ఐఆమ్ దాట్ అండ్ దిస్ ఇస్ ది మంత్ర విచ్ గోస్ ఆన్ కాన్స్టెంట్లీ యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఇస్ అలైవ్.
0: కనుక నీ వేదములు అనేటువంటిది కేవలం ఒక గ్రంథ రూపంలో కాకుండా,
1: దేర్ఫోర్ వేదా షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ సమ్ బుక్స్ సమ్ టెక్స్ట్.
0: మానవుని యందు భావరూపంలో ఇమిడి ఉంటున్నాయి.
1: Veda is found in the form of feelings in man.
0: దీనికి మరొక ఉదాహరణము.
1: There is another illustration for this.
0: యజ్ఞము లోపల మాటి మాటికి కూడా ఇంద్రుని ఆహ్వానం చేస్తుంటారు.
1: In sacrifice యజ్ఞ, every time Indra is invited.
0: ఈ ఇంద్రుడు అనగా ఎవరు?
1: Who is this Indra?
0: ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేవత కాదేరదు.
1: It is not some separate specific god.
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనస్సే ఇంద్రుడు.
1: ఇట్ ఇస్ ది మైండ్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది సెన్సర్స్ దట్ ఈస్ రియల్ ఇంద్ర.
0: ఈ ఇంద్రునికి మరొక పేరు కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ నేమ్ ఫర్ దిస్ ఇంద్ర.
0: పురుహూతుడు అని ఒక పేరు.
1: దట్ నేమ్ ఈస్ పురుహూతుడు.
0: పురు అనగా మాటి మాటికి పిలవటం.
1: పురు మీన్స్ అగైన్ అండ్ అగైన్ హీస్ కాల్డ్.
0: కూతుడు అనగా ఆహ్వానం చేయటము.
1: కూతుడు మీన్స్ ది ఇన్వైటీ ది పర్సన్ హూ ఇస్ ఇన్వైటెడ్.
0: అనేక పర్యాయములు ఆహ్వానం చేయించుకునేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుహూతుడు అని పేరు.
1: హీ హాస్ గాట్ దిస్ నేమ్ పురుహూతుడు బికాస్ హీఈస్ ఇన్వైటెడ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్.
0: ఈ ఇంద్రునికి కూడా మరొక పేరు కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ ఇంద్ర.
0: ఇతనే రుద్రుడు అని.
1: హిస్ నేమ్ ఇస్ రుద్రుడు.
0: ఇంద్రియములకు అధిపతిగా ఉండినటువంటి యొక్క మనస్సు ఇంద్రుడుగాను, ఇంద్రియములు ఆధీనం చేసుకుని సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వములకే రుద్రుడు అని పేరు.
1: హి ఇస్ కాల్డ్ ఇంద్రుడు బికాస్ హీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సర్ అండ్ హీ కంట్రోల్ ద సెన్సర్స్ అండ్ హీ
0: ఆపరేట్స్. మనస్సు ఇంద్రుడు రుద్రుడు ఒక్కరే.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ మైండ్. ఇంద్ర అండ్ రుద్ర ఆర్ సినానమ్స్.
0: ఆయా కర్మలు ఆచరించే సమయం లోపల ఆయా పేరును ధరిస్తుంటాది.
1: నేమ్స్ ఆర్ గివన్ డిపెండింగ్ అపాన్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ అండ్ అప్రోప్రియేట్ టైం.
0: చిన్న ఉదాహరణ, లౌకికమైన జగత్తు నందు ఈ ఆదర్శాన్ని తీసుకుందాం.
1: వీ కెన్ టేక్ ఎ ఓన్లీ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒక బ్రాహ్మణ్ ఉంటాడు.
1: దేర్ ఇస్ ఎ బ్రాహ్మణ్.
0: ఒక దేవాలయంలో పూజ చేస్తుంటాడు.
1: హీ పర్ఫార్మ్స్ పూజ ఇన్ ఎ టెంపుల్.
0: అతనిని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: హీ ఇస్ కాల్డ్ ఎ ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్.
0: ఇంకొక చోటు కొంచెం పంచాంగం చదువుతూ ఉంటాడు.
1: హీ సమ్ టైమ్స్ రీడ్స్ ఆల్మైట్.
0: అతని పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: హీ ఇస్ కాల్డ్ ఎన్ అస్ట్రాలజర్ ఎక్స్ప్లెయినింగ్ వేరియస్ థింగ్.
0: మరొక చోటు వంట చేస్తుంటాడు.
1: దేర్ ఇస్ అనదర్ బ్రాహ్మణ్ హూ మే బి కుకింగ్.
0: అతనికి వంట బ్రాహ్మణుడు అంటారు.
1: హీ ఇస్ కాల్డ్ ఎ కుక్, ఎ బ్రాహ్మణ్ కుక్.
0: మరొక చోటు విద్య నేర్పుతుంటాడు.
1: Still another place is teaching.
0: అక్కడ అధ్యాపక బ్రాహ్మణుడు అంటారు.
1: హీఈస్ ఎ టీచర్ బ్రాహ్మణ్.
0: కానీ ఈ పరులను బట్టి ఈ పేర్లు వచ్చినాయి. కానీ అందరూ చేరి బ్రాహ్మణుడే.
1: డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ వర్క్ ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివన్.
0: అదేవిధంగానే మనస్సు ఇంద్రుడు రుద్రుడు అనేటువంటివన్నీ కూడాను వారు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని వారికి ఈ పేర్లు వచ్చినాయి.
1: ద నేమ్స్ మన మైండ్ రుద్రుడు అండ్ ఇంద్రుడు ఆర్ గివన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వర్క్ దట్ ది పర్ఫార్మ్ అట్ డిఫరెంట్ టైమ్.
0: కనుక క్రియారూపంలో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే మన యొక్క మంచి చెడ్డలు కూడా రూపొందుతూ ఉంటాయి.
1: ది గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ అస్ డెవలప్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
0: కనుకనే అన్నింటికీ కర్మనే ప్రధానము.
1: ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ద వెరీ బేసిక్.
0: కనుకనే వేదమునందు కర్మకాండను ప్రధానమైన స్థానంలో పెట్టారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై the division of action karma kanda is given lot of importance in veda.
0: Itti karma kanda yunde
1: in this karma kanda
0: divyamaina itti manava akaramulu kodanu nirupistu vachindi.
1: It has also proved the divinity of human nature, human being.
0: Ikkada dasarathuni intilo
1: in the home of dasaratha
0: rama lakshana bharata shatrughla nechutti naluguru balulu
1: four children by the names of Rama, Lakshmana, Bharata and Shatrughna.
0: నిరంతరము కూడాను సంచారం సల్పుతూ ఉంటారు.
1: దే ఆర్
0: ఆడుకుంటారు, పాడుకుంటారు, ఆనందిస్తారు.
1: దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ డ్వెల్లింగ్ ఇన్ హిస్ హోమ్.
0: వీరు ఎవరు అని విచారణ చేస్తే వేదమే వీరి యొక్క స్వరూపాన్ని నిరూపణ గావిస్తూ వచ్చింది.
1: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ ఆర్ దీస్ ఫోర్ పీపుల్ దే ఆర్ రెఫర్ టు వేద.
0: సాక్షాత్ ధర్మమునే ఆకారంగా ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama is the very embodiment of righteousness.
0: ఇతరే యజుర్వేదం.
1: ఈస్ యజుర్వేద.
0: ఈ యజుర్వేదం అనేటువంటి యొక్క రామనామమును నిరంతరంగా ఆశ్రయించి తన వాక్యమును తన కార్యములను నిరంతరము వల్లివేసి దీన్ని స్మరించేటువంటి వాడు లక్షణుడు. ఇతనే ఋగ్వేదము.
1: లక్ష్మణ ఈజ్ వన్ హూ కాన్స్టెంట్లీ రిపీట్ ద నేమ్ ఆఫ్ రామ విచ్ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ అండ్ దిస్ ఈజ్ ఋగ్వేద.
0: రామనామమునే ఒక గానముగా ఉచ్చరించుకుంటూ ఈ గానముతో తన యొక్క జీవితంలో లీనముగా ఉంచుకున్నటువంటి యొక్క వ్యక్తి అతనే భరతుడు, అతనే సామవేదం.
1: ఇండివిజువల్ హూ హాస్ టేకన్ రామన్ నామ యాజ్ ఎ సాంగ్ అండ్ రిపీటెడ్లీ సింగింగ్ ది నేమ్ ఆఫ్ రామ హీ వాజ్ భరత అండ్ హీ సామవేద.
0: అంతర్బహిర్ శక్తులను అణగదొక్కి
1: సబ్డ్యూయింగ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ పవర్
0: ఈ ముగ్గురి ఆజ్ఞలను శిరసా వహించి
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ఆల్ ది త్రీ పీపుల్
0: శత్రువులు సంహారం గావించినటువంటి యొక్క శత్రుఘ్నుడే అధర్మణ వేదం.
1: ద వన్ హూ హాస్ డిస్ట్రాయిడ్ ఆల్ ది ఎనిమీస్ వాజ్ శత్రుఘ్న అండ్ హీస్ అధర్మణ.
0: ఋగ్వేద ఎదుర్వేద సామవేదములు అన్ని కూడాను రామ లక్షణ భరత శత్రుఘ్న స్వరూపం లోపల దశరథుని ఇంటిలో ఆడుకుంటున్నారని రకమైనటువంటి ఈ దేహమునందు ఋగ్వేద ఎదుర్వేద సామవేదం అనేటువంటి అధర్వణ వేదం అనేటువంటి యొక్క బాలులు రామ లక్షణ భరత శత్రుగా ఆవిర్భవించారు అని అర్థం.
1: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ వి కంపేర్ టు దశరథ ఇన్ హిస్ హార్ట్ in the form of Rama, Lakshmana, Bharata and Shatrughna, standing for Rukveda, Yajurveda, Samaveda and Adharvaveda, they were playing.
0: Veeru Suryavansavaru ane oka peru.
1: Another thing is that they belong to the lineage of sun.
0: Ikkada Suryudu anaga మేము వాయిస్య సంబంధమైనటువంటి రూపంలో మనం విచారించినప్పుడు సూర్యుడు ఉన్నాడు.
1: మేము
0: చంద్రుడు ఉన్నాడు.
1: మేము
0: ఎక్స్టర్నల్ ఉన్నది.
1: మేము ఎక్స్టర్నల్ మీనింగ్
0: ఈ భూమి ఎక్కడ నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ ఎర్త్ కమ్? ఇట్ హస్ కమ్ ఫ్రమ్ సన్.
0: ఈ చంద్రుడు ఎక్కడ నుంచి వచ్చాడు? భూమి నుంచి వచ్చాడు.
1: ఫ్రమ్ వేర్ డిడ్ మూన్ కమ్? హీ కేమ్ ఫ్రమ్ ఎర్త్.
0: కనుక చంద్రుడు భూమి సూర్యుడి నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: Therefore, earth and moon have
0: taken bhagamule.
1: They are part and parcel of sun.
0: Nijamuga vicharam chesinappudu suryude lekapothe ee jagatta ledu.
1: Truly speaking, if there is no sun, there is no
0: janamaranamule levu.
1: There is no birth and death at all.
0: ఏ విధమైనటువంటి ఆకారమే లేదు.
1: దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ హావింగ్ ఎనీ ఫార్మ్ అట్ ఆల్.
0: కనుక నే సూర్యుని ప్రధానమైనటువంటి దేవతగా ఆశ్రయిస్తూ వచ్చారు ఆనాటి.
1: That is the reason why the ancient people took God's sun as the most important. They considered sun as the direct God. The aspects of sun can be traced. Every human being has taken his birth from the rays of sun.
0: మనలో ఉండేటువంటి వెలుగే సూర్యుని యొక్క కిరణం.
1: The light he has is the rays of sun.
0: కనుక అతని వెలుగు మనలో ఉండటం చేత అతని అంశము కూడా మనలో ఉంటున్నది.
1: As we have got light within us, which is an aspect of sun, we say
0: సూర్య అంశమైనటువంటి ప్రతి మానవుడు కూడా సూర్య వంశమే.
1: And every human being has an aspect of sun. He belongs
0: to రాముడు ఎవరంటే సూర్య వంశం వాడు అన్నారు.
1: That is why when we say Rama belongs to the lineage.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును ఆత్మా రామ అనేటువంటి తత్వము సూర్య అంశంతో కూడినటువంటిది కనుక అది సూర్య వంశంగా రూపొందింది.
1: The principle of ఆత్మ రామ found in every man has an aspect of sun and therefore belongs to the lineage.
0: కనుక రాముడు అనగా కేవలం ఒక దశరథ మహారాజు కుమారుడే కాదు, మీరందరూ కూడా రామస్వరూపుడే.
1: When we say Rama, he is not the son of King Dasharatha alone.
0: సూర్య అంశం నిత్య ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దేర్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్.
0: అట్టి సూర్య అంశంనే సూర్య వంశముగా విశ్వసించి
1: కన్సిడరింగ్ దాట్ వెరీ ఆస్పెక్ట్ యాజ్
0: సూర్య వంశపు రాజైనటువంటి రామచంద్రుడు ఏ విధంగా కృష్ణ సంహారం గావించాడో,
1: జస్ట్ యాజ్ కింగ్ రామ డిస్ట్రాయిడ్
0: శిష్ట పరిపాలన గావించాడో,
1: డిస్ట్రాయిడ్ ది వికెట్ వన్,
0: అటువంటి మీ ఎందున్నటువంటి దుర్గుణములను దురాలోచనలు దుర్బుద్ధులను సంహరించి.
1: Similarly, you should destroy all the bad qualities, bad habits, bad tendencies.
0: సత్గుణములను సదాచారములను కూడా పోషించడానికి కృషి చేయాలి.
1: Good thoughts, virtues and such good qualities must
0: be fostered. ప్రతి మానవుడు కూడా ప్రతి క్షణం కూడా చేయవలసినటువంటి ఒక యజ్ఞం.
1: This is the type of sacrifice which every man has to do every moment.
0: కనుక యజ్ఞం అనగా కేవలము కొన్ని వేదికలను నిర్మించి కొన్ని ఋతువులను ఆహ్వానించి తద్వారా అనేక ద్రవ్యములను ఆహుతి చేసి ఈ విధమైన మంత్రము చేత ఉచ్చరించడం మాత్రమే కాదు.
1: దేర్ఫోర్ సాక్రిఫైస్ డస్ నాట్ మీన్ కాలింగ్ ఎ ఫ్యూ రిఫ్లిక్స్ అండ్ అరేంజింగ్ ఎ సాక్రిఫిషియల్ ఫైర్ అండ్ ఆఫరింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ఇట్.
0: కేవలం ఉపాధి భేదము చేతనే మనం ఇన్ని రకమైనటువంటి యొక్క అపమార్గములను మనం పడుతున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ఫార్మ్స్ వీఆర్ టేకింగ్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఉపాధి భేదమును మనం త్యజించినప్పుడు అందరి ఎందుకు దివ్యత్వమైన చైతన్యం ఒకటిగానే ఉంటుండాలి.
1: వన్స్ యూ గివ్ అప్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫార్మ్ అండ్ ఫైండ్ ది సబ్స్ట్రాటం ఇన్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ డివినిటీ.
0: వేదమునందు సజాతి విజాతి సవిత భేదములు అన్ని ఉన్నాయి.
1: ఇన్ వేద దేర్ ఆర్ త్రీ, సజాతి విజాతి అండ్ సుగత
0: వేదం.
1: స్వగత వేదం
0: సజాతి అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై స్వజాతి?
0: మనం ప్రాకృతంగా చూసినప్పుడు చెట్టు చెట్టు ఈ రెండు స్వజాతి.
1: When we see in a natural way,
0: అది ఏ చెట్టు అయినా కానీ, వేప చెట్టు కావచ్చు, మామిడి చెట్టు కావచ్చు, రావి చెట్టు కావచ్చు, చెట్టు చెట్టే, అది స్వజాతి భేదం.
1: A tree is a tree, whether it is a mango tree or neem tree or
0: any other. వేర్లు వేరు వేరుగా ఉండవచ్చును.
1: The names may be different.
0: ఇది వృక్ష జాతే.
1: These belong to
0: స్వజాతి.
1: This belong to the
0: విజాతి అనగా ఇక్కడ వృక్షముకు ఒక శిలకు ఏమాత్రము సంబంధం లేదు.
1: When we say vijati, that there is no relationship whatsoever between a tree and a stone.
0: కానీ ఇది విజాతి భేదము అన్నారు.
1: This type of difference is vijati difference.
0: స్వగత భేదము అనగా ఏమిటి?
1: When you say స్వగత భేదం, what do you mean?
0: విత్తనము నాటేటప్పటికి ఆ విత్తనము అనేక కొమ్మలతో రెమ్మలతో అభివృద్ధి అవుతుంది.
1: When you sow a seed, it develops into a tree.
0: అది శాఖోపశాఖలుగా రూపొందుతుంది.
1: It manifests itself in a number of branches.
0: ఇందులో ఎన్నో ఆకులు, పువ్వులు, కాయలు కూడా రూపొందింపజేస్తుంది.
1: And also you can find a number of leaves, a number of fruits, and a number of flowers.
0: ఎన్ని కొమ్మలు ఉండినా, ఎన్ని రెమ్మలు ఉండినా, ఎన్ని ఆకులు, ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు ఉండినప్పటికి ఇవన్నీ కూడా ఒక్క విత్తనమునకు సంబంధించినటువంటివి కానీ వేరు అన్యము కాదు.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ఫ్రూట్స్, లీవ్స్, బ్రాంచెస్, ట్విగ్స్, ఆల్ దీస్ హావ్ కమ్ ఫ్రమ్ ది సేమ్ ట్రీ. దిస్ ఇస్ కాల్డ్ స్వగత భేదం.
0: ఈ మూడింటి యొక్క అంతరాత్మలు ఏమిటి?
1: What is the inner meaning of all these things?
0: Rupanamamunu teesiveste anninti endu undetu chaitanyam okkate.
1: The meaning is, once you remove the name and form,
0: who annamu ee aaku ekkada nunchi vachindi?
1: When you say leaf, from where did this leaf come?
0: Aa vittanam nunchine vachindi.
1: From the
0: pumbu annamu ee rupanamamunu veriga undavachunu kaani vittanam okkate.
1: Flower also has come from seed.
0: ఏకత్వంలో అనేకత్వం ఇమిడి ఉంటున్నది అనేటువంటి సత్యానికి ఇదే సాక్షాత్ ప్రమాణం.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి విషయాలను వేదము అనేకంగా కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: వేద హ్యాస్ టాట్ దిస్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: కానీ ఈ వేదమునందు ఉండేటువంటి యొక్క అంతరార్థమును కానీ పవిత్రతను కానీ మానవుడు గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ to find out the inner meaning of behind this and the sacredness behind this.
0: Garuka pratidani endukudunu oka dani koti sadik sambandha bandhavyam erpadi untundali.
1: There is an inner relationship between everything and everything else.
0: Oka surude lekapothe bhoomi ledu.
1: If there is no sun, there is no earth at all.
0: Bhoomi lekapothe chandrude ledu.
1: If there is no moon also,
0: సూర్య భూమి చంద్రుడే లేకపోతే జగత్తే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో సన్ మూన్ అండ్ ఆర్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: రూపనామములు వేరువేరుగా అయినప్పటికీ ఈ దివ్యత్వం ఒకటిగానే ఉంటుంటాది.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ డివినిటీ ఇస్ కామన్ ఫర్ ఆల్.
0: కనుక అట్టి దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పూర్వము ఇట్టి యజ్ఞ యాగాదులు ప్రారంభమైనాయి.
1: ది సాక్రిఫైసెస్ వర్ అండర్టేకెన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ యూనిటీ బిట్వీన్ ఆల్ ద థింగ్స్.
0: కానీ దీని యొక్క అంతరార్థాన్ని మానవుడు ఎవరు కూడా విచారించక కేవలం బాహ్యమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే దృష్టి అందించుకుని ఇవంతా ఏదో కొన్ని ధనములు వ్యర్థం చేస్తున్నారు అనేటువంటి భావంలో దీనిని తిరస్కరిస్తున్నారు.
1: పీపుల్ హూ డు నాట్ రికగ్నైజ్ దిస్ సేక్రెడ్ ట్రూత్ థింక్ దట్ మనీ ఇస్ వేస్టెడ్ వెన్ సచ్ సాక్రిఫైసెస్ ఆర్ పర్ఫార్మ్.
0: మానవత్వమునకు మించినటువంటి దివ్యత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో డివినిటీ గ్రేటర్ దాన్ హ్యుమానిటీ.
0: మానవుల కంటే గొప్పవాడు మరొకడు ఈ జగత్తులో లేదు.
1: నో పర్సన్ గ్రేటర్ దాన్ మ్యాన్.
0: మానవుల కంటే విలువైనటువంటి వస్తువు ఈ జగత్తులో మరొకటి లేదు.
1: నో ఆబ్జెక్ట్
0: మోర్ వర్షము కానీ లేక ఒక వస్తువు కానీ లేక ఒక బంగారు కానీ దీనికి విలగట్టేటువంటి వారు ఎవరు? మానవుడి.
1: హూ ఇస్ ఇట్ దట్ గివ్స్ వాల్యూ బి ఇట్ ఎ డైమండ్, గోల్డ్ ఆర్ ఎనీ అదర్
0: ప్రపంచంలో ఏ యొక్క గొప్ప విలువైనటువంటి పదార్థములంతా ఉన్నాయో దీన్ని అన్నింటి కూడా విలువగట్టేటువంటి వాడు మానవుడే.
1: ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ హావ్ డిరైవ్డ్ దేర్ వాల్యూ ఓన్లీ ఫ్రమ్ మ్యాన్.
0: అన్నింటికీ విలువగట్టేటువంటి మానవునికి ఈనాడు విలువ లేకుండా పోయింది.
1: దట్ మ్యాన్ హూ లెండ్స్ వాల్యూ ఫర్ ఎవ్రీథింగ్ ఈస్ లూజింగ్ హిస్
0: వాల్యూ. తన యొక్క సత్వరూపాన్ని తాను మర్చిపోవటమే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ ఓన్ రియల్ నేచర్.
0: స్వరూపాన్ని మరచి కేవలము ఒక విధమైనటువంటి భావరూపాన్ని మాత్రమే విశ్వసించి తద్వారా బాహ్యమైన ఉపాధిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
1: హీఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ అండ్ టేకింగ్ ఎక్స్టర్నల్ ఫారం అలోన్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ జస్ట్ కమింగ్ టు ది రాంగ్ కన్క్లూషన్.
0: అనిత్యమో అశాశ్వతమో అసత్యమైన దేహమునందే నిత్య సత్య నిర్మలమైన యొక్క దివ్యత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని వారు గుర్తించడం లేదు.
1: దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఈస్ టెంపరీ, ట్రాన్సియెంట్ అండ్ ఇంపర్మనెంట్ ద మోస్ట్ ప్రెషియస్
0: పర్మనెంట్.
1: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ ది ఇండ్వెలర్.
0: శరీరం నుండే శరీరం ఇమిడి ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ దిస్ శరీరీ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
0: ఈ క్షేత్రం నుండే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు.
2: If you consider this body as a field, if there is no Kshetrajna, the indwellers, the body is
0: useless.
2: But today, people are giving so much of value to the physical body, but not to the indweller, who is Kshetrajna. It is placing cart before the horse. How can
0: అదే విధంగానే ఈనాడు దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని వెనుకకు పెట్టి కేవలము ఒక బండి వంటి దేహమును మాత్రమే ముందు పెట్టి జీవిత యాత్ర జరుపుతున్నాడు.
2: సిమిలర్ ఈజ్ ద పొజిషన్ టుడే. పీపుల్ ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
0: తద్వారా ఆ గమ్యము వీడు చేరలేకపోతున్నాడు.
2: బై దిస్ వన్ కెనాట్ రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క పవిత్రతను ఈ వేదం ద్వారా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Through this Veda, we should make an effort to recognize the divinity which is inherent in man.
0: Veda manaka vidya swarupamu.
2: When we say Veda, it is the very embodiment of education.
0: Karanamu.
2: It is an instrument for education.
0: Vidya saramu.
2: It is the very essence of education.
0: Vedamu, Vedangamu, Vedavidudu, moonu kudanu okkate anetundi ekatvanni nirupistu vachindi.
2: Veda, Vedanga, and Veda Vidu, all these three prove the same thing.
0: Kanukane, moodinti yandu jnanamu, dhyayamu, dhyasa. Ee ekatvam ye vidhanga manaku sambandhistundo, ade vidhangane divyatvamu, pavitramu, prakruti tattvamu, moodinti yokka ekatvam kuda manaku praptistundi.
2: In the same way as the meditation, the process of meditation and the meditator are one and the same, so also the divinity, the sacredness and the nature, they are all one and the same.
0: Kanuka, ప్రతి మానవుడు కూడాను తనలో ఆవిర్భవించేటువంటి యొక్క భావములకు, భావముకు తగినటువంటి పలుకులకు, పలుకులకు తగినటువంటి యొక్క క్రియకు మూడింటి యొక్క సంబంధం ఏర్పరచుకోవాలి.
2: దేర్ ఇస్ మేడ్ ఫార్ కోఆర్డినేటింగ్ హిజ్ ఓన్ థాట్స్, హిజ్ ఓన్ వర్డ్స్ అండ్ హిజ్ ఓన్ డీడ్స్.
0: ఇన్నే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. మనిషి అంటే ఏమిటి? తన తలంపును, తన పలుకును, తన యొక్క క్రియను మూడింటిని ఏకంగా ఆవించాలి.
2: హూ ఇస్ ద రియల్ మ్యాన్? The one who coordinates and synchronizes his thoughts, his words and deeds and harmonizes
0: them. అదే వేదమంత్రం నందు త్రిగుణం త్రిదళాకారం త్రినేత్ర త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. మూడింటి యొక్క ఏకత్వం లోపల భగవత్ అర్పితం గావించాలి.
2: The same thing has been declared by Veda that you have to bring about unity between these three things
0: or offering to the Lord. దేన్ని పురస్కరించమని చెప్పారు.
2: When it is said that leaf, flower and fruit, what do they mean?
0: Pushpam mana deham.
2: Leaf is our physical body.
0: Pushpam mana hrudayam.
2: Flower is our heart.
0: Phalam mana manasu.
2: Fruit is our mind.
0: Toyam mana ananda bhashtam.
2: The water is the
0: vitini bhagavat arpitam gavinchamani korindi.
2: These tears, all these will have to be offered to the Lord.
0: Teenadu lokamulo dhanavantudu unnadu.
2: Today you have rich
0: గుణవంతుడు ఉన్నాడు.
2: దేర్ ఆర్ వర్చువస్ పీపుల్.
0: బలవంతుడు ఉన్నాడు.
2: దేర్ ఆర్ వెరీ
0: విద్యావంతుడు ఉన్నాడు.
2: దేర్ ఆర్ ఎడ్యుకేటెడ్.
0: కానీ ఆత్మవంతుడు కనిపించడం లేదు.
2: బట్ యూ కెనాట్ గెట్ ద వన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మభావమును మరచి ఈ ధనము, బలము, గుణము ఎంతకాలం నిన్ను ఆశ్రయిస్తుంది?
2: ఇఫ్ యూ ఫర్గెట్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, హౌ లాంగ్ కెన్ మనీ, physical valor and such other worldly things can sustain you?
0: Mana deha balam anetundi kevalamu tellavari vichinatundi puvu sayankaramunaku vaadipoyinattuga dehamu kontha varaku vidyattu pondipothundadi.
2: The physical strength and valor vanishes like a flower becoming useless by the time it is evening.
0: Mana yokka deham yokka ivanni kudanu konni aastipaastulu yokka dharavu yokka balamunta kudanu మించి మించినట్టుగా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో చెప్పలేము.
2: సిమిలర్ ఈజ్ ఆల్ అవర్ వెల్త్. ఇట్ కెన్ వ్యానిష్ లైక్ ఏ ఫ్లాష్ అండ్ లైక్ లైట్నింగ్ విత్ ఇన్ నో టైం.
0: కనుక ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్.
0: ఇటువంటి అశాశ్వతాన్ని శాశ్వతంగా విశ్వసించి,
2: కన్సిడరింగ్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఆర్ పర్మనెంట్,
0: శాశ్వతాన్ని అశాశ్వతంగా భావించి,
2: కన్సిడరింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్,
0: మానవుడు ఇన్ని విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ క్రీడ్
0: ఏమంటారు,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్.
0: ఏది కలగలుతుంటేనో అది లేదు.
2: What you say that does not exist.
0: ఏది లేదనుకుంటున్నో అది కలదు.
2: వాట్ యు సే దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికి.
2: ఫర్ ఎవ్రీ టైమ్ ది ఓన్లీ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇస్
0: దేవుడు ఇచ్చి మంచి మాట.
2: డూ నాట్ ఫర్గెట్ దిస్ గుడ్ వర్డ్.
0: ఉన్నది ఉన్నది అనుకుంటున్నాం, ఉన్నదంతా మనము దేనిది.
2: వెన్ యు సే దట్ దే ఎగ్జిస్ట్ ఇట్ ఎగ్జిస్ట్
0: ఎంతవరకు మనకు సత్యంగా ఉంటుంటాయి.
2: ఫర్ హౌ లాంగ్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ లాస్టింగ్.
0: జాగ్రత్తలో చూసిన చూసి నిద్ర లోపల మర్చిపోతున్నాం.
2: వాట్ యు సీ ఇన్ ద వేకింగ్ స్టేట్ డస్ నాట్ అపియర్.
0: స్వప్నములో కనిపించినటువంటి జాగ్రత్త రాగాన్ని అలక్ష్యం చేస్తున్నాం.
2: వాట్ యు సీ ఇన్ ద డ్రీమ్ డస్ నాట్ అప్లై.
0: జాగ్రత్త స్వప్నంలో లేదు, స్వప్నం జాగ్రత్తలో లేదు.
2: వాట్ యు సీ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇస్ నాట్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: ఒక్క దినము లోపల రెండు అవస్థలు ఎందే ఒకదానికోటి విరుద్ధమైన మార్పులు కలుగుతున్నాయి.
2: విత్ఇన్ ఎ డే ఇన్ టూ స్టేట్స్ ఆఫ్ వేకింగ్ అండ్ డ్రీమ్
0: క్షణభంగురమైన యొక్క సత్యాన్ని మనం విశ్వసించి సత్యాన్ని విస్మరించటము.
2: వీఆర్ గివింగ్ అప్ పర్మనెంట్ ట్రూత్.
0: ఇది మానవత్వానికి సరైన అర్థం కాదు.
2: దిస్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ టు మ్యాన్స్ రియల్.
0: అనే వేదములన్నీ కూడాను ఇటు దివ్యత్వాన్ని ప్రబోధించి
2: దట్ ఇస్ వై వేదాస్ హావ్ టాట్ సచ్ సేక్రెడ్ థింగ్స్.
0: మానవుడు మానవుడుగా బ్రతకమని జీవించమని కోరుతూ వచ్చింది.
2: ఇట్ ఇస్ ఎగ్జార్టింగ్ మ్యాన్ టు లివ్ యాజ్ అ రియల్ మ్యాన్.
0: ఈ విధమైన యొక్క అంతరాత్మలతో కూడినటువంటి వేదము కేవలం ఒక మంత్రం మాత్రమే కాకుండా దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన కూడా ఇందులో ఇమిడి ఉంటున్నాయి.
2: వేదాస్ విచ్ హావ్ గాట్ దీస్ మంత్రాస్ సచ్ గ్రేట్ ఇన్నర్ మీనింగ్ షుడ్ నాట్ బి టేకన్ యాజ్ మియర్ వర్డ్స్.
0: కర్మోపాసన జ్ఞానకాండలు అన్నీ కూడాను ఈ వేదములో ప్రధానమైనటువంటి రాజమార్గములు.
2: ది పాత్ ఆఫ్ యాక్షన్, పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ నాలెడ్జ్, ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాత్స్ ఇన్ వేద.
0: సరి మానవుల యొక్క సహజ తత్వాన్ని సానుభూతి చూపటమే మానవుని యొక్క ప్రధానమైన భక్తి అన్నారు.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్ ఈస్ టు షో కైండ్నెస్ టు అనదర్.
0: మానవులు బాధపడుతుండగా వారిని చూసి సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి.
2: When you see another person who is suffering, show compassion, show kindness.
0: సహకారాన్ని చూపాలి, సానుభూతిని చూపాలి,
2: show kindness.
0: ఈ విధమైన భావములే ఈనాడు మానవీయుడు కనిపించటం లేదు.
2: These things are not found in
0: కేవలం స్వార్థము స్వప్రయోజనమే పెరిగిపోయి
2: selfishness and self-interest are growing in enormous quantity.
0: విశాలమైనటువంటి యొక్క భావములు ఈనాడు విస్మరించిపోయినాయి.
2: Man is giving up broad-mindedness.
0: మానవుడు విశాలమైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
2: మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ ఆర్ సో బ్రాడ్ ఇన్ ద
0: కాంప్రహెన్షన్. దినము ఎన్నో మంచి మాటలు.
2: వీఆర్ హియరింగ్ గుడ్ థింగ్స్,
0: చూస్తున్నాము ఎన్నో మంచి కర్మలు.
2: వీఆర్ ఆల్సో సీయింగ్ సో మెనీ గుడ్.
0: కానీ ఒక్కటైనా మనలో నిలవగలుగుతుందా?
2: బట్ హ్యావ్ వీ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ వన్ గుడ్ థింగ్ ఇన్ అస్? నో.
0: కేవలము ఈ విధమైన జీవితము ఎన్ని చూసినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎంతకాలం ఉండినప్పటికీ ఇది నిరుపయోగమైన
2: లైఫ్. ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ యు సీ గుడ్ థింగ్స్, వాట్ ఎవర్ పీరియడ్ యు లివ్, ఇఫ్ యు డు నాట్ డూ గుడ్ థింగ్స్ ఇట్ ఈస్ యూజ్లెస్.
0: ఏ కించిత్తైనా మన లోపల జీర్ణింపు చేసుకునేటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: డెవలప్ దట్ పవర్ టు డైజెస్ట్ గుడ్ థింగ్స్ ఇన్ అస్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
2: Human life is most divine.
0: జీవించదగినటువంటిది.
2: ఇట్ ఇస్ అ లైఫ్ టు
0: చాలా విలువైనటువంటిది.
2: మోస్ట్ ప్రెషియస్.
0: ఇట్టి విలువైన జీవితాన్ని మనం వ్యర్థం గావించుకోరాదు.
2: డూ నాట్ వేస్ట్ సచ్ ప్రెషియస్ లైఫ్.
0: భౌతికమైన సుఖ సంతోషములే మనం ప్రధానంగా ఎంచరాదు.
2: డూ నాట్ క్రేవ్ ఫార్ ఫిజికల్ కంఫర్ట్.
0: కన్నీళ్లు కదిలిపోయే మేఘములు వంటివి.
2: దిస్ ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ విచ్
0: చెదిరిపోయే మేఘములు వంటివి.
2: దిస్ ఆర్ ఆల్సో విధమే
0: నశించేటువంటి యొక్క మేఘములు వంటివి.
2: దీస్ ఆర్ ఆల్సో థింగ్స్ విచ్ లైక్ క్లౌడ్.
0: ఆధారంగా తీసుకుని మనం జీవితాన్ని సాగించటం ఇది సరైన మార్గం కాదు.
2: డోంట్ బేస్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్.
0: అయితే ఈ లోకంలో మనం ఉండవలసింది.
2: బట్ వీ హ్యావ్ టు లివ్.
0: లోకాన్ని వదలటకు వీలు కాదు.
2: వీ కెనాట్ గివ్ అప్ దిస్ లైఫ్. సో
0: దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని, ఆధారంగా తీసుకుని,
2: బట్ మేక్ దిస్ లైఫ్ ఎన్ ఐడియల్ వన్.
0: జీవితం అనే సాగరం దాటానికి ప్రయత్నించాలి.
2: క్రాస్ ది ఓషన్ ఆఫ్ దిస్ లైఫ్.
0: నావను ఆధారంగా చేసుకుని గట్టునకు ఎట్టు చేరుతున్నాము.
2: జస్ట్ యాజ్ మ్యాన్ క్రాసెస్ ఎ రివర్.
0: నావను ఆధారంగా చేసుకుని
2: టేక్ దిస్ బాడీ.
0: యొక్క ఆత్మతత్వాన్ని మనం చేరాలి.
2: రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ.
0: ఇది మన యొక్క ప్రయాణం యొక్క రహస్యం.
2: దాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ అవర్ జర్నీ.
0: వచ్చాము
2: From where did we come?
0: ఎక్కడికి పోతున్నాం?
2: Where are we going?
0: ఏమి చేస్తున్నాం? What are we doing? ఏమంతా కూడా మనం విచారించడం.
2: We are not caring to inquire into anyone.
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఎంతో విచారించవచ్చును.
2: Even in small things there is so much to learn.
0: ఎవరైనా ఒక మీ మిత్రునికి ఒక జాబ్ రాసి దాన్ని కవర్ లో పెట్టి అంటించి
2: if any friend writes a letter, puts in a
0: cover, ఒక పోస్ట్ బాక్స్ లో వేసి చేస్తే
2: if he posts it in a post box,
0: ఎక్కడ పోతుంది?
2: Where will it go?
0: జాబ్ ఏమో రాసినావు.
2: You have written a letter, no doubt.
0: విలువైన కవర్ లోనే పెట్టావు.
2: You have put it in a valuable cover.
0: చేసినావు.
2: You have posted it.
0: కానీ అందులో ఫ్రమ్ అడ్రస్ లేదు, టూ అడ్రస్ లేదు.
2: బట్ ది కవర్ డస్ నాట్ కంటెయిన్ ఎయిదర్ ది ఫ్రమ్ అడ్రస్ ఆర్ ది టూ అడ్రస్.
0: ఫ్రమ్ అడ్రస్ ఉంటే తిరిగి నీకైనా చేరుతుంది.
2: ఇఫ్ దెర్ ఇస్ ఫ్రమ్ అడ్రస్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు.
0: టూ అడ్రస్ ఉంటే వాడికైనా పోయి చేరుతుంది.
2: ఇఫ్ దెర్ ఇస్ టూ అడ్రస్ ఇట్ విల్ గో టు ది
0: పర్సన్. రెండు అడ్రస్ నేమ్ చేస్తారు, జెడ్ఎస్ ఆఫీస్ లో వేసి కాల్ చేస్తారు.
2: ఇఫ్ దెర్ ఆర్ నో అడ్రస్ అట్ ఆల్ ఆన్ ది కవర్ ఇట్ విల్ బి పుట్ ఇన్ టు డెడ్ లెటర్ బాక్స్.
0: మీ జీవితాలంతా కూడా ఇదే రీతిగానే ఉంటుంది.
2: యువర్ లైఫ్స్ ఆర్ లైక్ దాట్.
0: ఫ్రమ్ అడ్రస్ మనం ఎక్కడ నుంచి వచ్చాము అని మనం తెలుసుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ కేరింగ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ వీ హావ్ కమ్, వాట్ ఇస్ అవర్ అడ్రస్.
0: ఆధారం చేసుకుని మనం ఎక్కడ పోగలము అనేటువంటి టూ అడ్రస్ ను తెలుసుకోవటం లేదు.
2: బేస్డ్ అపాన్ అవర్ యాక్షన్ వేర్ ఆర్ వీ గోయింగ్, వీఆర్ నాట్ కేరింగ్ టు ఫైండ్ అవుట్ టూ అడ్రస్ ఆల్సో.
0: అంటే ఉన్నాము,
2: వీఆర్ వేర్ వీఆర్.
0: ఈ విధంగా వ్యర్థం గావించుకుంటున్నాం.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ లైక్ దిస్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
2: దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: విచారణ చెయ్యాలి,
2: ఎన్క్వైర్.
0: చిన్న చిన్న విషయాలంటే కూడా మీరు సైన్స్ లో పరిశోధన చేస్తుంటారు.
2: ఈవెన్ స్మాల్ థింగ్స్ ఆర్ బేస్డ్
0: పరిశోధనలో వచ్చినటువంటి ఫలితం ఏమిటి ఉండాలి మనకు?
2: వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్ బై దిస్ ఫిజికల్ రిసెర్చ్?
0: ఉత్తమ డిగ్రీ పొందవచ్చును,
2: యూ మే గెట్ ఎ బిగ్ డిగ్రీ.
0: ఉత్తమ ఉద్యోగాలు చేయవచ్చును,
2: గెట్ ఎ గుడ్ జాబ్.
0: కావలసిన ధనం సంపాదించవచ్చు,
2: యూ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ.
0: ఆ ధనంతో భౌతికమైన సుఖాలు పొందవచ్చును,
2: యూ ఎంజాయ్ ఫిజికల్ కంఫర్ట్స్.
0: దీని యొక్క లక్ష్యము
2: ఈజ్ దట్ ది వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏదైనా జీవితం యొక్క అంతరార్థము
2: ఈజ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద లైఫ్?
0: కాదు కాదు కాదు,
2: సర్టన్లీ నాట్.
0: మనం వచ్చినటువంటి యొక్క తత్వం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ వై వీ హావ్ టేకెన్ దిస్ బర్త్.
0: ఎవరికి వాడుతాం? వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ యొక్క జీవితం యొక్క రహస్యం ఏమిటి, అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించుకోవాలి.
2: ఈచ్ వన్ అండ్ హిమ్సెల్ఫ్ షుడ్ పుట్ ది క్వశ్చన్, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ లైఫ్.
0: ఏ ప్రశ్నలు వేసుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్.
0: ఏ విషయాన్ని మనం విచారించడం లేదు, తగిన విషయాన్ని.
2: వీఆర్ నాట్ ఎన్క్వైరింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్
0: అనవసరమైన విషయాలంటే కూడా నువ్వు పొద్దున్నే న్యూస్ పేపర్ వచ్చినట్టే గంట సేపు దానికో కూర్చొని చదువుతూ ఉంటావు.
2: వీఆర్ ప్రిపేర్ టు వేస్ట్ ఆర్ అన్నెసరీ థింగ్స్ ఇన్ రీడింగ్ న్యూస్ పేపర్ వన్ అవర్.
0: ఏ దేశంలో ఏ యొక్క రాష్ట్రంలో ఎవరి వల్ల ఏది జరిగిందో అన్ని తెలుసుకుంటుంటాం న్యూస్ అంతా.
2: వీ వాంట్ గెట్ ఇన్ఫర్మేషన్ వాట్ హెస్ హ్యాపెండ్ వేర్ టు హూమ్ అండ్
0: తన నుంచి న్యూస్ వస్తుందాగా న్యూస్ ఎన్స్ వస్తుందాగా తాను చూసుకోవటం లేదు.
2: బట్ వన్ ఇస్ నాట్ కేరింగ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఇస్ న్యూస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ ఆర్ న్యూస్ ఎన్స్ కమింగ్
0: తన దాన్ని తాను చూసుకోకుండా జగత్తు యొక్క విషయాన్ని తెలుసుకుంటే వచ్చిన ఫలితం ఏమిటి?
2: హి వన్ డస్ నాట్ ఫైండ్ అవుట్ అబౌట్ వన్ సెల్ఫ్ అండ్ ఫైండ్స్ అవుట్ అబౌట్ ది వరల్డ్, వాట్ ఇస్ ది యూస్?
0: కనుకనే వేదాంతం నందు మొట్టమొదట తనను తాను తెలుసుకో అని ఒక ప్రశ్న వేసింది.
2: దట్ ఈస్ వై వేదాంత హ్యాస్ సెడ్ ఫైండ్ అవుట్ హూ యు ఆర్ ఇన్ ది వెరీ
0: ఫస్ట్ ప్లేస్. తనను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వము తెలుసుకోగలడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హూ హిజ్ ఓన్ రియల్ నేచర్ నోస్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ఈ తెలుసుకునేటువంటి విధానాన్ని కూడాను తగినటువంటి వారి దగ్గర చేరి వారి సలహాలను కూడా తీసుకుని తద్వారా మీరు సరైనటువంటి అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: అప్రోచ్ ది రైట్ పర్సన్, ఫైండ్ అవుట్ ది రియల్ థింగ్స్ అండ్ మేక్ ది లైఫ్ శాంక్టిఫైడ్.
0: లేక ఇవన్నీ తెలుసుకోవటం వ్యర్థమని మీరు భావించుకున్నప్పుడు కేవలం ఒక విశ్వాసమైనా మనం పెంచుకోవాలి.
2: ఇఫ్ యూ థింక్ ఫైండింగ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, డెవలప్ ఫుల్ ఫెయిత్.
0: ఏ విశ్వాసాన్ని, దైవ విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు విశ్వసించేటువంటి విశ్వాసాన్ని పెంచుకోండి.
2: వాట్ టైప్ ఆఫ్ ఫెయిత్? Where are we faith in God? Have
0: faith in yourself.
2: A person who does not have faith in himself has no faith in anyone
0: else.
2: Having faith in oneself
0: is the one.
2: Afterwards one can believe anything and everything.
0: ఈనాడు దైవాన్ని విశ్వసించినటువంటి వాడు ఎవరంటే తనం తాను విశ్వసించినటువంటి వాడే దైవాన్ని విశ్వసించాడు.
2: That person who does not believe in himself does not believe or has faith in God.
0: కనుక విశ్వాసమే మన శ్వాసంగా మనం భావించాలి.
2: Consider faith as your very life breath.
0: శ్వాసము లేనటువంటి వాడే విశ్వాసం ఉండదు.
2: A person who does not have life breath alone has
0: అలాంటి వాడు లివింగ్ డెత్
2: అండ్
0: జీవించి మృత్యుగా మారినటువంటి వాడు.
2: That person is living a living death.
0: కనుక మనం ఆ విధంగా జీవించరాదు.
2: We should not live like that.
0: దివ్యమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: డెవలప్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజం మూడమతే
3: సంప్రాప్తే సన్నిహితే కారే నహి నహి నహి రక్షతి దుఃఖకరణే దుఃఖ.
0: ఈ విద్యలని కూడాను అంత్యము లోపల మీరు ఎంత స్మరించినప్పటికి ఇవి మిమ్మల్ని రక్షించవు.
1: ఓ ఫూలిష్ వన్, వర్షిప్ గోవిందా, వర్షిప్ గోవిందా. దిస్ ఫూలిష్ ఎడ్యుకేషన్ కెన్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ ఇన్ ద లాంగ్ టైం.
0: దైవమే సర్వరక్షకుడు.
1: ఓన్లీ గాడ్ గివ్స్ యూ ది ప్రొటెక్షన్.
0: రక్షించేటువంటి దైవాన్ని మనం స్మరించాలి, కానీ
1: వీ షుడ్ రిమెంబర్
0: బంధించేటువంటి వాటినంతా స్మరించడం చేత మరింత బంధంలో మునిగిపోతాం మనం.
1: ఇఫ్ వీ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాండేజెస్ వీ గెట్ బౌండ్ అండ్ నెవర్ బి సేవ్డ్.
0: కనుక ఈ భవనం దాటేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించండి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ది మెథడ్ ఆఫ్ క్రాసింగ్ ది ఓషన్ ఆఫ్ భవ.
4: భవ భయ హరణ వందిత చరణ.

समय पछताए क्यों जब प्राण तन से जाएंगे।

وَلِيٌّ